0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India chelipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my Pursu, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursu isn't just an app, it's your genie in the cloud. Download the My Pursu app or visit my Pursu.com or write to support at mypursu.com.
7: Istinamma vayanam putchukunti vayanam. Ee shravana masallo mee radio survi meeku andistundi kotta sambaralu. Maa survi lakshmulu mee intiki ravalanukuntunnaru. Meeku vayanam ivvadaniki mee vayanam putchukodaniki. But with a different twist. Intinta Surabhi. Mee mee intiki ravalani meeru anukunte mee aahvananni tinyurl.com/suravilakshmiki pampinchandi. Or email to admin@radiosurabhi.com.
8: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
7: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకినీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: You are tuned in to Radio Surabhi 107.9 FM HD3 non-stop fun వింటున్నారు విత్ మీ సుష్మా. మండే వచ్చేసింది. ఎస్, నేనైతే కొంచెం ఎక్సైటెడ్ గానే ఉన్నాను. నిన్న యూజువల్ గా మండే వస్తుందంటే మాడి మొహం వేసుకొని కూర్చుంటాను అనమాట సండే ఈవినింగ్ నుంచి, బట్ నిన్న కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నాను బికాస్ యూ ఆల్ నో లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఓకే పర్లేదు మండే కూడా బాగుంటుంది అని చెప్పి హ్యాపీగా మండే కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసాను అనమాట. బట్ ఇప్పుడు కొంచెం మండే అయిపోతుందని బాధగా ఉంది. ఎప్పుడు మండే అయిపోతుంటే హబ్బా మండే అయిపోయింది అని హ్యాపీగా ఫీల్ అయ్యే నేను మండే అయిపోతుంది అని బాధపడుతున్నా. బట్ ఎనీవే ఇంకొక 4 రోజులు వెళ్తే మళ్ళీ వీకెండ్ వస్తుంది అని చెప్పి కొంచెం అలా అలా ఉన్నాను. బట్ మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు మీ లాంగ్ వీకెండ్ ని? అండ్ హోప్ అందరూ ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే హోప్ యూ ఆల్ రిటర్న్ సేఫ్, అండ్ ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే డ్రైవ్ సేఫ్, అండ్ అలా మనం ఎంటర్టైన్ అయిపోదాము. సో ఎప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చినా నేను ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట, బేసిక్ గా ఇంట్లో ఉండకుండా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళలేదు, కొన్ని పనుల వల్ల డాలస్ లో ఆగిపోవాల్సి వచ్చింది. సో అలా ఈ లాంగ్ వీకెండ్ ఏం చేయాలి ఏం చేయాలి అంటే నిన్న మొన్న కొంచెం బిజీ ఉన్నా. బట్ ఈ రోజు ఏం చేయాలి మార్నింగ్ నుంచి అని ఆలోచిస్తుంటే ఓకే ఇంకా చేసేదేముంది పెద్దగా, ఈ ఎండలో బయట ఏం తిరుగుతామని చెప్పి వెబ్ సిరీస్ చూద్దాం అనుకున్నాను అనమాట. అంటే మూవీస్ చూస్తూనే ఉంటాం, బట్ ఎక్కువగా ఇప్పుడు అందరం కాన్సన్ట్రేట్ చేస్తుందైతే సిరీస్ మీద చేస్తున్నాం కదా. సో మూవీస్ అంటే యూనో ఒక 2 అవర్స్ చూసేస్తాం అయిపోతుంది. బట్ అదే వెబ్ సిరీస్ అనుకోండి, బింజ్ వాచ్ చేయొచ్చు, ఒక 4-5 అవర్స్ కంటిన్యూస్ గా చూసేయచ్చు అని చెప్పేసి కొంచెం అలా సిరీస్ మీద పడుతున్నాను అనమాట ఈ మధ్య. అండ్ దాని నుంచి నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మూవీస్ లో అయితే ఈ జోనర్ నాకు నచ్చుతుంది, లవ్ కాకపోతే ఇది అది అని చెప్పి మనం లాస్ట్ షోలో కూడా ఇంతియాజ్ అలీ గురించి మాట్లాడుకున్నాం కదా. లైక్ నేను చెప్పాను ఇప్పుడు వచ్చే కేజీఎఫ్ ఇట్లా పెద్ద పెద్ద హీరోస్ ని బాగా హైప్ చేసి ఊరికే కొట్టుకోవడం ఇట్లాంటివి కాకుండా ఇట్స్ నాట్ లైక్ ఎలివేషన్స్ ఇలా కాకుండా సింపుల్ లవ్ స్టోరీస్ అండ్ సింపుల్ గా లైఫ్ గురించి చెప్తూ సంథింగ్ దట్ వీ ఆల్ రిలేట్ టు ఆ స్టోరీస్ ఎలా ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో నాకు ఎక్కువ అలాంటి మూవీస్ కానీ అలాంటివి చూడాలి అనిపిస్తుంది. సో వై నాట్ వెబ్ సిరీస్ అని చెప్పి సిరీస్ లోకి చూపెళ్ళాను అనమాట, అంటే కొన్ని చూస్తూ ఉన్నాను. సో అందులో నాకు అనిపించింది లెట్స్ టాక్ అబౌట్ సమ్ వెబ్ సిరీస్ దాట్ వీ ఆల్ లవ్ టు వాచ్ అని చెప్పి. అంటే ఏమేమి ఉన్నాయి అసలు వెబ్ సిరీస్ బాగా అందరూ చూడాల్సినవి లేకపోతే అందరూ ఇష్టపడేవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి మాట్లాడదాం అనుకున్నాను. సో నేను కొన్ని వెబ్ సిరీస్ దాన్నే ఒక గేమ్ లా కూడా ఆడదాము అనుకున్నాను. సో అదేంటంటే నేను ఒక కొన్ని వెబ్ సిరీస్ తీసుకొని అది తెలుగు అయినా అవ్వచ్చు హిందీ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ స్టోరీని చిన్న చిన్నగా చెప్తానన్నమాట ఒక 2-3 లైన్స్ లో. అండ్ ఆ వెబ్ సిరీస్ ఏంటో మీరు కనిపెట్టగలరేమో చూద్దాము. ఇన్ కేసు కనిపెట్టలేకపోయినా పర్లేదు, ఆ వెబ్ సిరీస్ ఏంటో నేను పేరు చెప్పేస్తాను అండ్ ఎందుకు అది చూడాలో నేను చెప్పేస్తాను. అండ్ దెన్ వీ విల్ ఎనలైజ్ దోస్ వెబ్ సిరీస్, పర్టికులర్ వెబ్ సిరీస్ లో ఎందుకు బాగున్నాయి, ఎందుకు పీపుల్ కి కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి అలా సిరీస్ గురించి మాట్లాడేసుకుందాం ఈ షోలో. సో నేను ఫస్ట్ సిరీస్ గురించి చెప్పే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 విత్ మీ ఆర్జే సుష్మా.
11: భీమా, నేను గన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టు సేవ, పేరు పెట్టిన కోండు జాతి నీతో మాట్లాడుతున్నారు.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. నాన్ స్టాప్ ఫ్యాన్ కి ట్యూన్ ఇన్ అయి ఉన్నారు. సో యెస్, నేను చెప్పినట్టుగా మనం వెబ్ సిరీస్ల గురించి మాట్లాడుకుందాము. సో బిఫోర్ వి స్టార్ట్, అసలు వెబ్ సిరీస్లు ఎందుకు అంటే, డూ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ అంటే, అసలు ఎందుకు వెబ్ సిరీస్ల మీదకి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి? లైక్ యునో, ఇంతకు ముందు అంటే మనం ఓన్లీ మూవీస్ చూసే వాళ్ళం. లేదు, మహా అయితే థియేటర్ కాకుండా, మూవీస్ కాకుండా, పెద్ద పెద్ద స్టార్స్ కాకుండా నార్మల్ ఏమైనా చూడాలి అనుకుంటే షార్ట్ ఫిల్మ్స్ చూసేవాళ్ళం. బట్ ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్, ఐ థింక్ ఎస్పెషల్లీ కోవిడ్ అప్పటి నుంచి మాత్రం వెబ్ సిరీస్లు బాగా స్టార్ట్ చేసేదాం చూడడం. అంటే కొంచెం నాలాంటి వాళ్ళు లేదా కొంచెం పిచ్చున్న వాళ్ళు యూనో కే డ్రామాస్, సి డ్రామాస్ ఇవి చూస్తూ ఉంటారు. బట్ సంహౌ ఇండియన్ ఐటీవీలో కూడా వెబ్ సిరీస్ కి క్రేజ్ బాగా పెరిగిపోయింది. అండ్ సో అలా, అండ్ యూజువల్ గా నేను ఎక్కువ హిందీ సిరీస్ చూస్తూ ఉంటాను, బట్ తెలుగులో కూడా దెర్ ఆర్ ఎ ఫ్యూ దట్ గ్రాబ్డ్ మై అటెన్షన్. సో అందులో ఒకటి ఏంటి, దాని స్టోరీ చెప్తాను, మరి అది ఎవరైనా కనిపెట్టగలరేమో చూద్దాము. ఇది ఒక పాపులర్ హీరో యాక్ట్ చేసిన సిరీస్. ఐ మీన్ ఐ వుడ్ సే యా, ఇట్స్ అ వెబ్ సిరీస్ బట్ ఒక సీజనే వచ్చింది. సో ఏంటి అంటే, బేసిక్ గా హీరో ఒక జర్నలిస్ట్ అట్లా ఉంటాడనమాట. జర్నలిస్ట్ ఆర్ ఎడిటర్ సంథింగ్ ఏదో ఉంటది, తన ప్రొఫెషన్ ఇస్ ఇన్ టు దట్ జర్నలిజం లాగా ఉంటుంది. అండ్ తనకి ఒక మిస్టీరియస్ న్యూస్ పేపర్ కట్టింగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. తను ఎక్కడికి వెళ్తే అక్కడికి, వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ ఆఫీస్ కి కానీ అలా కొన్ని మిస్టీరియస్ గా న్యూస్ పేపర్ కట్టింగ్స్ కొన్ని అతనికి డెలివర్ అవుతూ ఉంటాయి. అందులో కొంతమంది తనకు కావాల్సిన వాళ్ళు లేకపోతే ఎవరో ఒకరు ఒక ర్యాండమ్ పర్సన్ డెత్ గురించి చెప్పుంటుంది అనమాట ఆ న్యూస్ పేపర్ కటింగ్ లో. ది ప్రెడిక్ట్ దట్ డెత్ అనమాట. సో అసలు వాళ్ళు నిజంగా చనిపోతూ ఉంటారనమాట తనకి ఆ కటింగ్ లో వచ్చిన వాళ్ళందరూ. సో అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు ఇట్లా నాకు న్యూస్ పేపర్స్ వస్తున్నాయి, ఆ మిస్టరీ కనుక్కోవడానికి తను ట్రై చేసినప్పుడు తనకి పాస్ట్ నుంచి ఒక డార్క్ సీక్రెట్స్ తెలుస్తాయి. అండ్ చాలా రివీల్ అవుతాయి అనమాట. సో అది సంగతి. మరి ఈ వెబ్ సిరీస్ ఎవరైనా చూసారా? ఎవరికన్నా స్టోరీ గుర్తొస్తుందా? ఏదైనా వెబ్ సిరీస్ నేమ్ గుర్తొచ్చిందా నేను చెప్పిన స్టోరీకి? డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇంకొక సాంగ్ వస్తుంది, దీని తర్వాత నేను వచ్చి ఆ వెబ్ సిరీస్ నేమ్ ఏంటో చెప్పేస్తాను. బట్ బిఫోర్ దాట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తెలుసుకదా, స్టూడియో కాల్ చేసేయచ్చు 9726361966 కి. అండ్ ఇప్పుడైతే పెద్ద మూవీ నుంచి ఈ సాంగ్ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది అజయ్ సుష్మా ఆన్ నాన్ స్టాప్ ఫన్. ఎస్, సో నేను ఇందాక ఒక వెబ్ సిరీస్ ప్లాట్ చెప్పేసి అది ఏ వెబ్ సిరీస్ అడుగుతున్నాను. బేసిక్ గా మనం ఈ రోజు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము, లైక్ అసలు సిరీస్ లో ఎందుకు బాగా హిట్ అవుతున్నాయి, ఆర్ యునో వెర్ డిడ్ దాట్ కమ్ ఫ్రమ్. అంటే నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ మీ అండ్ మై ఒపీనియన్ హిందీలో ఉన్నంతగా క్రేజ్ తెలుగులో ఇంకా లేదేమో అని అనిపిస్తుంది. బికాజ్ యునో బాలీవుడ్ లో దే హ్యావ్ దట్ క్రేజ్ ఫర్ వెబ్ సిరీస్. అంటే ఒక పెద్ద మూవీ వచ్చినప్పుడు మనం ఎలా అయితే చేస్తామో ప్రమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ అండ్ పీపుల్ లోకి వెళ్లడం కూడా అంత క్రేజ్ వస్తుందన్నమాట హిందీలో వెబ్ సిరీస్ లకి. అండ్ వన్ ఆఫ్ దోస్ వెబ్ సిరీస్ ఇస్ అది చెప్పను పేరు, బట్ ఎందుకంటే నేను ఆ స్టోరీ చెప్పి అడగాలి అనుకుంటున్నాను. హిందీలో రీసెంట్ గా వచ్చింది అండ్ వెరీ ట్రెండింగ్ అవుతుంది. అంటే అది ఎప్పటి నుంచో ట్రెండింగ్ గా ఉంది, దాని నుంచి మళ్ళీ ఒక మూవీ కూడా తీశారు. సో అదేంటో నేను చెప్తాను తర్వాత కొంతసేపట్లో. సో అలా అనమాట, వెబ్ సిరీస్ లో అసలు ఎందుకు చూస్తున్నాం మనం, యునో, ఆర్ వై ఆర్ వీ ప్రిఫరింగ్ సిరీస్. ఓటీటీలో అయితే ఎక్కువ మూవీస్ కంటే కూడా వీఆర్ ప్రిఫరింగ్ వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నాము అండ్ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దాట్. బట్ సమ్వేర్ ఐ ఫీల్ లైక్ మన టాలీవుడ్ లో తెలుగు ఇండస్ట్రీలో దే ఆర్ నాట్ ఫోకసింగ్ మచ్ ఆన్ these OTT web series అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో బట్ టు బ్రేక్ దాట్, ఇందాక చెప్పినట్టుగా ఒక పెద్ద హీరో యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ స్టోరీ చెప్పాను. లైక్ తను జర్నలిజం లో ఉంటాడు, తనకి న్యూస్ పేపర్ కటింగ్స్ వస్తూ ఉంటాయి, విచ్ ప్రెడిక్ట్స్ ఇంకో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారని చెప్పేసి ముందే తనకి ఆ న్యూస్ పేపర్ కటింగ్ లో తెలుస్తుంది. అండ్ హీ ట్రైస్ టు సాల్వ్ దట్ మిస్టరీ అని చెప్పాను. సో నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే హర్ష గారు, శ్రీధర్ గారు అండ్ సుధా గారు. సో ఆన్సర్ ఏంటి అంటే దూత. ఎస్, మన నాగచైతన్య యాక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇది దూత అని చెప్పేసి. సో ఇది వచ్చినప్పుడు ఐ వాజ్ లిటరలీ షాక్డ్ అనమాట. ఓ, నాగచైతన్య తెలుగులో వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాడా, అయితే చూడాల్సిందే అని చెప్పి నాగచైతన్య కోసం అని చెప్పి వీ స్టార్టెడ్ వాచింగ్. అండ్ దెన్ ద స్టోరీ వాజ్ వెరీ గ్రిప్పింగ్, చాలా బాగా తీసారు అనిపించింది. బట్ ఓన్లీ వన్ సీజనే వచ్చింది అండ్ యునో లైక్ దట్ కంటిన్యూటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఎవరే నువ్వే అనే ఒక సాంగ్ వచ్చేస్తుంది హర్ష గారి కోసం. వింటూ వింటూనే ఉండేది రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.
1: We are all here for you. Everything will be fine.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా ఆన్ నాన్ స్టాప్ ఫన్ ఎవ్రీ మండే 7 to 9 PM. అండ్ ఎస్, మనం ఈ రోజు వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. లైక్ ఎందుకు మూవీస్ కంటే కూడా వెబ్ సిరీస్ ఆర్ రూలింగ్ ద ప్రెసెంట్ టైమ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ విజయ్ గారు కాల్ చేశారు. సో విజయ్ గారు చెప్తున్నారు, ఇంతకు ముందు మనకి T20 ODI అండ్ టెస్ట్ క్రికెట్ ఉన్నప్పుడు, బట్ స్టిల్ దీస్ డేస్ T20 అంటే ఎక్కువ చూస్తున్నారు. కరెక్టే కదా? అంటే మనం ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చూస్తామని చెప్పి చాలా మంది చూడరు. అండ్ ఆఫ్ కోర్స్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా టెస్ట్ క్రికెట్ ఏమవుతుందో చాలా మంది పట్టించుకోవడం మానేశారు. సో జస్ట్ లైక్ దాట్ సినిమాస్ 3 hours మూవీ థియేటర్కి వెళ్లి కూర్చొని చూడాలంటే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. బికాజ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు ఓటీటీ వచ్చేసింది కాబట్టి నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఎక్కువ మనం బ్రేక్స్ తీసుకొని కానీ ఇంట్లో కంఫర్టబుల్ గా మనకి నచ్చినట్టుగా చూడడానికి ఇష్టపడతాం కాబట్టి వి మూడ్ ఇంటూ ఓటీటీ. అండ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ ఎక్కువగా ఉండడం వల్ల దెన్ దట్ ఇస్ హౌ వి స్టార్టెడ్ వాచింగ్ అని చెప్పి విజయ్ గారు చెప్పారు, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ నాకు ఇందులో అనిపించింది అనమాట, అంటే మనం ఒక్కొక్కసారి మనకి ఎలా ఉంటదంటే ఒక 3 hours కంటిన్యూస్ గా కూర్చొని మూవీ చూడడానికి చాలా కష్టపడతాం. అదే ఒక మనలో చాలా మంది బింజ్ వాచ్ చేస్తామన్నమాట. 8 episodes ఉన్నా, 9 episodes ఉన్నా, అండ్ ఈచ్ ఎపిసోడ్ 1 hour ఉన్నా కూడా 8-9 hours కూర్చొని చూసేస్తాం. అంటే అంత ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉంటాము. బట్ సంహౌ నాకు అనిపించింది అనమాట, ఇంతకు ముందు ఇప్పుడు విజయ్ గారు చెప్పినట్టు ఓల్డెన్ డేస్ అండ్ ఇప్పుడు అని చూసుకుంటే ఇంతకు ముందు మూవీస్ అంటే ఫ్రైడే మూవీ ఏదైనా రిలీజ్ అవుతుంది అంటే అమ్మో రివ్యూస్ ఏమొస్తాయో, లేకపోతే థియేటర్ దగ్గరికి వెళ్ళాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి, మనకి ఫేవరెట్ హీరో మూవీ వస్తుంది అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి, సాంగ్స్ అంటే ఇంకా ముందే హిట్ చేసేస్తాము, ఆడియో లాంచ్లు జరిగేవి. అంటే సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఓకే మూవీ వచ్చేసింది, ఒక 1 month లో ఎట్లాగో ఓటీటీలో వచ్చేస్తుంది కదా, అప్పుడు చూద్దాంలే ఏముందిలే అనుకుంటున్నాం. సో ఓటీటీ వల్ల ఐ ఫీల్ లైక్ సమ్వేర్ వీఆర్ మిస్సింగ్ దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మరీ 1 month 2 months లో మళ్ళీ ఓటీటీలో రిలీజ్ చేస్తుంటే ఆబ్వియస్లీ ఎందుకు వెళ్ళాలి, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, నెట్ఫ్లిక్స్ కి కడుతున్నాం కదా అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఇంకొకటి ఏమనిపించిందంటే మనం అలా యూజువల్ గా 2-3 hours లో మూవీలో దే హ్యావ్ టు బిల్డ్ ద క్యారెక్టర్, దే హ్యావ్ టు షో హీరో ఏం చేయాలి, స్టోరీ క్రియేట్ చేసేయాలి, మధ్యలో లవ్ స్టోరీ పెట్టాలి, కామెడీ పెట్టాలి, యాక్షన్ ఉండాలి, ఇన్ని పెట్టి 2-3 hours లో తీస్తారు. అదే వెబ్ సిరీస్ అనుకోండి 8 episodes ఉంటాయి, అది చిన్నగా ఒక్కొక్క డీటెయిల్ చెప్పుకుంటూ వెళ్తారు. బట్ స్టిల్ ఆ 8 episodes లో సమ్హౌ దే ఆర్ కీపింగ్ అస్ ఇంటాక్ట్, మనకు ఆ ఎక్సైట్మెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనమాట వెబ్ సిరీస్ లో. సో హౌ ఆర్ దే డూయింగ్ దాట్, అంటే 8 episodes లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిందీలో కొన్ని ఫేవరెట్ సిరీస్లు ఉన్నాయి నాకు, అవి మాట్లాడేటప్పుడు చెప్తాను. అవి ఎన్ని సీజన్స్ వచ్చినా కూడా ప్రతి ఎపిసోడ్ లో ప్రతి 5 minutes కూడా మిస్ అవ్వకూడదు, ఏదైనా మిస్ అయితే అమ్మో నేను ఏదో పాయింట్ మిస్ అయిపోతానేమో అని అనిపించేలాగా తీస్తారనమాట. So maybe that is why we got more interested in this వెబ్ సిరీస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకొక వెబ్ సిరీస్ చెప్పేస్తాను, మరి ఆ స్టోరీ ఎవరైనా గెస్ట్ చేస్తారేమో చూద్దాము. ఒక 3 స్టూడెంట్స్ ఉంటారు, అప్పుడే 10th class ఫినిష్ చేసేసుకుని ఇంటర్ జాయిన్ అవ్వాలి అనుకుంటారు. ఏ కాలేజ్ కాలేజ్ అని చెప్పి చాలా సెర్చ్ చేసి ఒక పెద్ద కాలేజ్ జాయిన్ అవుతారనమాట, బాగా పాపులర్ కాలేజ్. వాళ్ళు 3 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. అండ్ ఒక మోస్ట్ అన్కన్వెన్షనల్ టీచర్ ఉంటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో. వాళ్ళు ఇంకా ఈ సిస్టమ్ ని, ఆ ఎక్స్పెక్టేషన్స్ ని క్వశ్చన్ చేస్తూ, ఇంటర్ అంటే బేసిక్ గా మనకి ఎలా ఉంటుందో తెలుసు కదా, అవన్నీ క్వశ్చన్ చేస్తూ లాస్ట్ కి వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారనమాట. బట్ ఎండింగ్ నేను ఇది స్టార్ట్ చేశాను బట్ ఎండింగ్ చూసే సాహసం చేయలేదు, ఎండింగ్ కొంచెం ట్రాజిక్ అన్నారు. మరి ఎవరైనా కనిపెట్టుంటే డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

0: 101.9 FM HD3.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
0: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, సంకి పన్నీర్ టిక్కా, పిచ్చని కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
2: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా నింగి చుట్టే సాంగ్ ఫ్రమ్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అనమాట, అండ్ విజువల్స్ కూడా నాకు చాలా నచ్చేసాయి. అండ్ ఎస్, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హర్షిత్రీ విత్ మీ ఆర్జే సుష్మ. మంతే నాన్ స్టాప్ ఫన్ కి ట్యూన్ అయి ఉన్నారు, అండ్ మనం మాట్లాడుకుంటున్నాము వెబ్ సిరీస్ గురించి. లైక్ ఎందుకు మూవీస్ కంటే కూడా వెబ్ సిరీస్ ఆర్ టేకింగ్ ద రూల్, అంటే ఎందుకు మనం ఎక్కువ వెబ్ సిరీస్ చూడడానికి ఇష్టపడుతున్నాము మోస్ట్ ఆఫ్ అస్, అంటే ఏజ్ అనేది లేకుండా. So most of us are living with this web series thing అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇందాక నేను ఒక చిన్న వెబ్ సిరీస్ స్టోరీ చెప్పి అదే వెబ్ సిరీస్ కనిపెట్టండి అని అడిగాను. అండ్ నేను ఏం చెప్పానంటే, అప్పుడే 10th క్లాస్ ఫినిష్ చేసుకుని ఇంటర్ జాయిన్ అయ్యే పిల్లలు కొంతమంది ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు, అండ్ అక్కడ ఒక టీచర్ కూడా మంచిగా హెల్ప్ అవుతూ ఉంటారు, అన్కన్వెన్షనల్ టీచర్ అనమాట ఆయన. అండ్ దాని తర్వాత మా వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్స్ బేసిక్ గా ఇంటర్మీడియట్ అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా మనకి, ఇండియాలో విజయవాడ, హైదరాబాద్ అందరం అక్కడే చదువుకొని వచ్చింటాము. సో అవన్నీ అవి కొంచెం ఛాలెంజ్ చేస్తూ ఆ రూల్స్ ని, అండ్ అలా లాస్ట్ కి వాళ్ళు కొంచెం వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని, అంటే కెరీర్ గురించి కానీ వాళ్ళ లైఫ్ గురించి కానీ, అండ్ సమ్ ట్రాజిక్ ఎండింగ్ తో ఉంటుంది అని అడిగాను. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే దీపక్ గారు చెప్పేశారు, ఎయిర్ వెబ్ సిరీస్ అనమాట, ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పి కొత్తగా వచ్చింది. ఐ మీన్ కొత్తగా కాదు, బట్ కొంచెం పిల్లల కైండ్ ఆఫ్ దీంతో తీసారనమాట, ఎయిర్ అనే వెబ్ సిరీస్ వచ్చింది అది. సో అదనమాట సంగతి. అండ్ అలాగే హర్ష గారితో మాట్లాడుతూ నేను ఇందాక అన్నాను, ఎందుకు మనం 2-3 అవర్స్ లో మూవీ అయితే ఇలా చూపించేస్తారు, హీరో ఇంట్రొడక్షన్, లవ్ స్టోరీ ఇవన్నీ కూడా పెట్టేస్తారు, బట్ అదే వెబ్ సిరీస్ అనుకోండి, వాళ్ళకి 8 ఎపిసోడ్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాళ్ళు పెట్టి తీస్తారు, బట్ సమ్ హౌ వీఆర్ నాట్ గెటింగ్ బోర్డ్ అని చెప్పి చెప్పాను. సో అలా హర్ష గారితో మాట్లాడి హర్ష గారు కూడా ఏం చెప్తున్నారంటే, దీంట్లో అయితే మనకి డీటెయిల్డ్ గా చూపిస్తారు ఒక అంటే వెబ్ సిరీస్ లో ఒక క్యారెక్టర్ ని గానీ ఒక సిచ్యువేషన్ ని గానీ ఒక లింక్ గానీ అంత డీటెయిల్డ్ గా చూపిస్తారు కాబట్టి మనం కూడా అట్లా ఇన్వాల్వ్ అయిపోతాం అని చెప్పి అన్నారు, విచ్ ఈస్ రైట్. అండ్ సంహౌ నాకు అనిపించింది ఆ సిరీస్ లో మనం ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎపిసోడ్స్ మొత్తం లేదా ఆ సీజన్స్ మొత్తం మనం కూడా వాళ్ళతో పాటు జర్నీ చేస్తామన్నమాట. అంటే ఇప్పుడు 2-3 అవర్స్ లో మనం ఒక స్టోరీ చూసాం అనుకోండి, చాలా రేర్ గా మనకి ఆ స్టోరీస్ హిట్ అవుతాయి, ఓకే మనం రిలేట్ అవ్వడం వల్లనో లేకపోతే మనం అట్లా గుర్తు పెట్టుకుంటాం. జస్ట్ లైక్ నేను ఇందాక ఐ మీన్ ప్రీవియస్ షోలో చెప్పినట్టుగా ఇమ్తియాజ్ అలీ మూవీస్ ని మనం బాగా రిలేట్ అవుతాం కాబట్టి ఆ క్యారెక్టర్స్ మనకి బాగా గుర్తుండిపోతాయి, అండ్ సమ్హౌ ఆ మూవీస్ మళ్ళీ చూసినా కూడా వీ హ్యావ్ దట్ కనెక్షన్ విత్ దోస్ మూవీస్. అదే ఇప్పుడు వస్తున్న కమర్షియల్ మూవీస్ అనుకోండి, 2-3 అవర్స్ లో చూసామా అయిపోయిందా ఓకే ఫైన్, దాని గురించి కొన్ని రోజులు మహా అయితే డిస్కస్ చేస్తాం దెన్ వీ మూవ్ ఆన్. అంతేగాని ఆ కమర్షియల్ మూవీ మళ్ళీ ఇంకొకసారి చూడాలా, గట్టిగా మాట్లాడితే ఇంతకు ముందు కొన్ని మూవీస్ కి 3-4 టైమ్స్ వెళ్లి మరీ చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు ఒకసారి థియేటర్ లో చూసామా అసలు లేకపోతే అది కూడా లేదు ఓన్లీ ఓటీటీలో చూసామా అయిపోయిందా అన్నట్టు ఉంటున్నాం, అంత కనెక్షన్ అనేది రావట్లా. అదే వెబ్ సిరీస్ లో అనుకోండి ఒక 5 సీజన్స్ లేకపోతే ఒక 10 ఎపిసోడ్స్ 3 సీజన్స్ ఏదో ఒకటి మనం ఆ క్యారెక్టర్స్ మనకి ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. సో అందుకే సిరీస్ లో మనకి ఏదైనా క్యారెక్టర్ చనిపోయింది అనుకోండి, అంటే ఇప్పుడు రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ వచ్చేసింది, ఇది కనిపెట్టలేరేమో అనుకుంటున్నాను సో నేనే చెప్పేస్తాను, ఆఫ్ క్యాంపస్ అని చెప్పి ప్రైమ్ వీడియోలో వచ్చింది అనమాట. సో అది అబౌట్ 4 హాకీ ప్లేయర్స్ అండ్ దేర్ స్టోరీస్ అనమాట. అండ్ అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది బ్యూ అని చెప్పి, అతను చనిపోతాడు ఇన్ ద నెక్స్ట్ సిరీస్ అని, అది బుక్ నుంచి అడాప్షన్ అనమాట. ఆ క్యారెక్టర్ చనిపోతాడు బుక్ లో, సో ఈ సిరీస్ లో చంపద్దు, సిరీస్ లో మీరు ఎలాగో చేంజెస్ చేస్తారు కాబట్టి ఆ ఒక్క క్యారెక్టర్ ని చంపద్దు అని చెప్పి ఎక్కడ చూసినా కమెంట్స్ ఉంటున్నాయి అనమాట. సో దాట్ ఈస్ హౌ సమ్ వేర్ వీ గెట్ కనెక్టెడ్ టు దోస్ క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్, అంటే వాళ్ళతో మనం ఆ 5 సీజన్స్ అలా లేకపోతే ఆ 5 ఎపిసోడ్స్ అలా ట్రావెల్ చేయడం వల్ల వీ హ్యావ్ దట్ కనెక్షన్ సమ్హౌ, అది అలా వస్తుందన్నమాట. సో అలాగా కొన్ని ఎపిసోడ్స్ మనం జర్నీ చేయడం వల్ల వీ గెట్ కనెక్టెడ్ టు దోస్ క్యారెక్టర్స్, అండ్ సమ్హౌ నెక్స్ట్ సీజన్ ఇంకొక 1 ఇయర్ తర్వాత వచ్చింది అనుకోండి, ఈ 1 ఇయర్ కూడా మనం అప్డేట్స్ కోసం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ 1 ఇయర్ కూడా మనం అదే సిరీస్ తో ట్రావెల్ చేస్తాం, అదే క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేస్తాం కాబట్టి సమ్హౌ వీ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ దోస్ వెబ్ సిరీస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఒక మూవీ కూడా వచ్చేసింది, అంటే అది బేసిక్ గా వెబ్ సిరీస్ లాగా స్టార్ట్ అయింది హిందీలో, అండ్ అది బాగా హిట్ అయింది. ఎంత హిట్ అయిందంటే 3 సీజన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక మూవీ లాగా చేశారనమాట క్రేజ్ చూసి, అండ్ వాళ్ళు హిందీతో పాటుగా ఓన్లీ తెలుగులోనే వాళ్ళు డబ్డ్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారనమాట. సో హిందీ అండ్ తెలుగు, ఎందుకు తెలుగు అంటే తెలుగు ఆడియన్స్ అంతగా మమ్మల్ని ఆదరించారు, అంతగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ద వే అండ్ అప్రిషియేషన్ అండ్ యూనో
ద క్రేజ్ దట్ వీ గాట్ ఇన్ తెలుగు మాకు ఇంకెక్కడా రాలేదు అని మేకర్స్ అండ్ యాక్టర్స్ అందరూ చెప్పారనమాట. సో నాకు తెలిసి ఈ పాటికి కనిపెట్టేసే ఉంటారు అనుకుంటున్నాను. బేసిక్ గా అది ఒక నార్త్ స్టేట్స్ లో కొన్ని జరిగే గ్యాంగ్ వార్ రిలేటెడ్ టైప్ ఆఫ్ స్టోరీ అనమాట. అందులో ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఒక ఆయన ఉంటాడు, అతనికి ఒక కొడుకు ఉంటాడు అండ్ ఇద్దరు కాలేజ్ కి వెళ్తున్న అబ్బాయిలు ఉంటారు. సంహౌ వీళ్ళకి అండ్ ఆ గ్యాంగ్ లీడర్ వాళ్ళ అబ్బాయికి ఏదో గొడవ అవుతుంది అండ్ వీళ్ళ డాడీ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళని చూసి మీరెందుకు నా దగ్గర పనిచేయొద్దు అంటారు అండ్ వాళ్ళ ఊర్లో ఆ గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతను దేవుడు లాగా అనమాట. సో ఇంకా ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కదా అని చెప్పి మన వాళ్ళు కూడా పనిచేయడానికి ఒప్పుకుంటారు. అండ్ దాని తర్వాత ఏం గొడవలు జరుగుతాయి, ఎవరెవరిని చంపేస్తారు, అసలు లాస్ట్ కి కద్దె ఉంటుంది కదా దానిలో ఎవరు కూర్చుంటారు, ఆ పొజిషన్ కి ఎవరు వెళ్ళాలి, ఇదంతా ఒక స్టోరీ అనమాట. దాన్ని ఇప్పుడు కొత్తగా మూవీ చేశారు, వచ్చేసింది మూవీ. నేనైతే రేపు వెళ్తున్నాను మూవీకి. మరి ఎవరైనా కనిపెడితే డూ లెట్ మీ నో 9763361966. హిందీలో ఉంటుంది అండ్ అలాగే తెలుగులో ఆడియోలో కూడా ఉంది అదనమాట సంగతి. అండ్ ఇప్పుడైతే మన సాయి అభ్యంకర్ ది బాగా ట్రెండింగ్ ఉంది కదా రధీమా, సో ఆ సాంగ్ వచ్చేస్తుంది. వింటూనే ఉండండి రేడియో సుర్భి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆచే సుష్మా. సో ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము వెబ్ సిరీస్ గురించి. అంటే ఎందుకు మూవీస్ కంటే కూడా వెబ్ సిరీస్ ఎక్కువ చూస్తున్నాం మనం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను, ఒక గ్యాంగ్ రిలేటెడ్ వార్ జరుగుతూ ఉంటుంది అండ్ అవి 3 సీజన్స్ వచ్చిన తర్వాత కూడా హిందీలో మళ్ళీ దాన్ని ఒక మూవీ తీశారు బికాస్ అంత క్రేజ్ ఉందని చెప్పి వాళ్ళు మళ్ళీ మూవీతో వచ్చారు. అండ్ ఎస్పెషల్లీ సో బిఫోర్ వీ టాక్ అబౌట్ దాట్ సిరీస్, నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అయితే హర్ష గారు మీర్జాపూర్. సో మీర్జాపూర్ నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ ఒకసారి చూడండి. అంటే ఐ వుడ్ నాట్ సే అది కొంచెం 18+ ఉంటుంది, అంటే పిల్లలతో అలా చూసేది కాదు బికాస్ ఆఫ్ ద వర్డ్స్ కానీ అదంతా ఉంటుంది అనమాట, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది కూడా. సో సమ్హౌ మీర్జాపూర్ అనేది బాగా కనెక్ట్ అయింది పీపుల్ కి. అంటే సింపుల్ స్టోరీ అనుకున్నాను నేను ఫస్ట్ లో చూసినప్పుడు, లైక్ ఏముంది గ్యాంగ్ వార్సే కదా అని చెప్పి. గ్యాంగ్ వార్స్ లో ఇంతకు ముందు హిందీలో చాలా వచ్చినాయి అండ్ వన్ ఆఫ్ దోస్ అవుతుందేమో అనుకున్నాను, బట్ సమ్హౌ పీపుల్ గాట్ కనెక్టెడ్. అండ్ కనెక్ట్ అవ్వడానికి కారణం మున్నా భయ్య అనే ఒక క్యారెక్టర్ అనమాట. సో ఈ గ్యాంగ్ వార్ లో ఈ గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకు ఉంటాడు అని చెప్పాను కదా, అతను మున్నా, అతని క్యారెక్టర్ పేరు మున్నా భయ్య అండ్ ద యాక్టర్ కూడా. సో ఆ యాక్టర్ చేసిన దాన్ని కానీ అండ్ ఎవ్రీథింగ్ సో అలా కొంచెం మున్నా భయ్య క్యారెక్టర్ వల్ల మీర్జాపూర్ కి బాగా హైప్ వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ అన్ని రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా పాపులర్ యాక్టర్స్ చేశారు, ఎస్పెషల్లీ పంకజ్ త్రిపాఠి ఆ గ్యాంగ్ లీడర్ గా మన ఇది కాలిన్ భయ్య క్యారెక్టర్ చేశారు. అండ్ అలా సో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ సమ్హౌ మున్నా భయ్య క్యారెక్టర్ అయితే బాగా హిట్ అయిపోయింది. అండ్ మున్నా భయ్య క్యారెక్టర్ ని సీజన్2 ఎండింగ్ లో చంపేస్తారనమాట మనోళ్ళు. సో దాని తర్వాత సీజన్3 కొంచెం డ్రాప్ అయింది. అది చూసి మనోళ్ళు మున్నా భయ్యని మళ్ళీ ఎలా తేవాలి అని ఆలోచించి దాని ప్రకారంగా మళ్ళీ మూవీ తీశారనమాట. మున్నా భయ్యని పెట్టి ఫస్ట్ క్యారెక్టర్ అన్ని పెట్టి అలా మళ్ళీ మూవీ తీశారు మనోళ్ళు. సో సమ్హౌ మూవీ బానే రన్ అవుతుంది థియేటర్స్ లో అని చెప్పి విన్నాను, బట్ డోంట్ నో ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి. మున్నా భయ్య క్యారెక్టర్ అయితే దివ్యేందు చేశాడనమాట, ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్. సో అట్లా మీర్జాపూర్ బాగా హిట్ అయింది. అండ్ మీర్జాపూర్ హిట్ అయింది అని చెప్తున్నప్పుడు నాకు అనిపించింది సమ్హౌ ఎందుకు పీపుల్ ఎక్కువ వైలెన్స్ కి వీటికే కనెక్ట్ అవుతున్నారు ఈ మధ్య అని నాకు అనిపించింది. మరి మీరేమంటారు, దిస్ మైట్ బి అ బిగ్ టాపిక్ ఇంకొక రోజు, బట్ సమ్హౌ ఏమన్నా మీరేమనుకుంటున్నారో డూ లెట్ మీ నో. బికాస్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మూవీస్ లో కానీ వెబ్ సిరీస్ లో కానీ ఏదైనా సరే మనం కొంచెం ఎక్కువ అబ్యూజివ్ వర్డ్స్ ఉన్నా కానీ లేకపోతే బాగా వైలెన్స్ మొత్తం బ్లడ్ అట్లా మనకి స్క్రీన్ లో కనిపిస్తే చాలు అన్నట్టు ఉన్నారు జనాలు. దురంధర్ కానీ, అంటే దురంధర్ హాస్ అ వెరీ గ్రిపింగ్ స్టోరీ అండ్ కొంచెం యా వి ఆల్ లవ్డ్ దురంధర్, బట్ సమ్హౌ దురంధర్ లో కూడా మనం ఎక్కువ బ్లడ్ షెడ్ చూస్తాము, కేజీఎఫ్ లో చూస్తాము, ఇంకా అవి ఏ ఇప్పుడు వచ్చిన మూవీస్ తీసుకున్నా సిరీస్ తీసుకున్నా మీర్జాపూర్ గాని వీటన్నిటిలో కూడా ఎక్కువ బ్లడ్ షెడ్ అనేది కనిపిస్తుంది. సమ్హౌ సాఫ్ట్ గా రన్ అయ్యే మూవీస్ హిట్ అయింది, చాలా రేర్ గా హిట్ అయ్యాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు, టు లెట్ మీ నో 9726361966. అండ్ అలాగే మీర్జాపూర్ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి ఈ మున్నా భయ్య క్యారెక్టర్ ఏదైతే ఉందో కొంచెం సిరీస్ లో వర్స్ట్ క్యారెక్టర్ అనే చెప్తా నేనైతే, ఎందుకంటే సీజన్1 ఎండింగ్ లో కొంచెం చాలా చాలా మందిని చంపేస్తాడు అండ్ దాట్ గివ్స్ మీ ఆ క్యారెక్టర్ వైజ్ గా హీఈస్ నాట్ ఎ గుడ్ క్యారెక్టర్ ఇన్ దాట్ సిరీస్. బట్ ఎంత ఫాలోయింగ్ ఉందంటే లిటరలీ ఇంకా మున్నా భయ్య ఏం చేసినా కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది సపోర్ట్ చేసేస్తారనమాట. లైక్ వాళ్ళని చంపేశాడన్నా సరే మున్నా భయ్య అనే హీరో, మున్నా భయ్య అనే తోపు అంటారు. సో ఎందుకు అంత కనెక్ట్ అవుతాము ఆ క్యారెక్టర్స్ కి, అంటే సమ్హౌ యాక్టర్స్ చేసేదాన్ని బట్టి కూడా మనం అలా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో మీరేమనుకుంటున్నారు, డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడైతే ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

online. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి3 అండ్ మీతో ఉంది ఆచే సుష్మా. సో మనం ఈ రోజు మాట్లాడేసుకుంటున్నాము అబౌట్ వెబ్ సిరీస్ గురించి. అంటే ఎందుకు వెబ్ సిరీస్ లో బాగా కనెక్ట్ అవుతున్నాయి, మోర్ దాన్ మూవీస్ కంటే కూడా మనందరం వెబ్ సిరీస్ లు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము ఓటీటీలో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ దీనికంటే ముందు నేను మీర్జాపూర్ గురించి మాట్లాడుతూ, ఎస్పెషల్లీ దట్ మున్నాభయ్య క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ అన్నాను కదా, లైక్ ఎందుకు అంటే మున్నాభయ్య చాలా వర్స్ట్ బిహేవియర్ ఉంటుంది ఆ సిరీస్ మొత్తంలో. అయినా కూడా మన ఎలా అంటే మున్నాభయ్యకున్న క్రేజ్ అంటే ఆ యాక్టర్ కి క్రేజ్ ఉంటే ఓకే, బట్ ఆ క్యారెక్టర్ కి కూడా క్రేజ్ ఉందన్నమాట. సో మున్నాభయ్య సీజన్ 2 లో చంపేస్తున్నప్పుడు, లేదు మాకు మున్నాభయ్య కావాల్సిందే, వీ వాంట్ మున్నాభయ్య మున్నాభయ్య, లేకపోతే మేము సీజన్ 3 చూడము అని చెప్పి 90% ఆఫ్ ద పీపుల్ చెప్పారు. అదేంటి, వాళ్ళని తప్పులు చేశాడు, వాళ్ళని చంపడంలో తప్పేముంది, వాళ్ళని చంపకపోతే మన సిరీస్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అని అన్నా కూడా చాలా మంది అవన్నీ మాకు అనవసరం, మున్నాభయ్య క్యారెక్టర్ ఉందా లేదా అని అన్నారు. సో సంహౌ నేను ఇందాక అంటూ ఉన్నాను, ఎంత తప్పులు చేసినా ఎందుకు అంత క్రేజ్ వస్తుంది అని చెప్పి. సో మోనికా గారు కాల్ చేశారు. అండ్ మోనికా గారు ఏం చెప్తున్నారంటే, అది మేల్ ఎంటైటిల్మెంట్ వల్ల అయ్యుండొచ్చు. ఒకవేళ మేల్ విక్టిమ్ అయ్యున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీర్జాపూర్ లో మున్నాభయ్యకి తన లవ్ తనకి దొరకలేదు. అండ్ నేను మార్నింగే ఒక రీల్ కూడా చూసానమాట, వాళ్ళు ఎలా చేశారంటే మున్నాభయ్యకి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ ప్రేమ దొరకలేదు, పెద్ద అయిన తర్వాత వాళ్ళ డాడీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వలేదు తనని తను ప్రూవ్ చేసుకోవడానికి, ఆ తర్వాత తను ప్రేమించిన ఓకే ఒక అమ్మాయి తనని తిరిగి ప్రేమించలేదు, సో తనకి ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్ లో ఏం దొరకలేదు, అందుకే తన అయిపోయాడు అని చెప్పి ఒక రీల్ క్రియేట్ చేసి దే ఆర్ సింపతైజింగ్ విత్ దాట్ క్యారెక్టర్ అనమాట. సో అట్లా ఒకవేళ అదేమన్నా ఉంటే ఆ పర్స్పెక్టివ్, మేల్ విక్టిమ్ అయితే ఓకే వాడు ఎన్ని తప్పులు చేసినా కరెక్టే అంటారు. అదే మోనికా గారు చెప్తూ అన్నారు, బేబీ మూవీలో కానీ ఇట్లా సిచ్యువేషన్స్ వల్ల ఆ ఫీమేల్ క్యారెక్టర్ RX100 కానీ ఫస్ట్ నుంచి క్లారిటీ ఉన్నా కూడా, ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఏదన్నా తప్పు చేసినా కూడా పీపుల్ ఇంకా అంతే, ఒక ఫీమేల్ ఆన్ స్క్రీన్ తప్పు చేసింది ఆ క్యారెక్టర్ అంటే చాలు, ఇంకా ఓకే అయిపోయింది, నెగటివ్ చేసేసి ట్రోల్స్ చేసేసి. అసలు ఆ బేబీ మూవీలో ఆ వైష్ణవి క్యారెక్టర్ కైతే ఎన్ని ట్రోల్స్ వచ్చాయో కదా, అండ్ ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి కూడా. సో అట్లా అనమాట. సో నాకు అనిపించింది మోనికా గారు చెప్తున్నప్పుడు, మున్నాభయ్య చేసిన తప్పులతో పోలిస్తే ఈ ఫీమేల్ క్యారెక్టర్ చేసిన అంత తప్పులేం కాదు, అయినా కూడా మున్నాభయ్య ఇస్ లైక్ టోప్ గాడ్ ఆఫ్ మీర్జాపూర్ అంటారు. అదే వీళ్ళు ఈ బేబీ క్యారెక్టర్స్ కానీ వీళ్ళు చేసిన మాత్రం అబ్బో వీళ్ళేంటి వాళ్ళేంటి అని చెప్పి అన్ని తిడుతూ ఉంటారనమాట. సో సంభవ్ అంటే అందరూ అని కాదు, బట్ ఈ 90% లో మేబీ ఒక 70% ఇలానే ఉంటారేమో. అంటే అబ్బాయిలు తప్పులు చేసినా పర్లేదు, ఓకే అది బికాస్ ఆఫ్ హిస్ సిచ్యువేషన్స్ అలా చేశాడు, ప్రపంచం తనకు అలా చేయడం వల్ల తను అలా అయిపోయాడు అని చెప్పి చెప్తారు. అదే అమ్మాయిలు చేశారనుకోండి, ఎందుకు అలా చేసింది, ఎంత ఉంటే మాత్రం ఇలా చేస్తారా అని చెప్పి కొంతమంది అలా కనెక్ట్ చేస్తూ ఉంటారు. మౌనికా గారు చెప్పినప్పుడు నాకు కూడా కరెక్ట్ అనిపించింది. సో అలా వెబ్ సిరీస్ గురించి ఇంకా మాట్లాడుతూ ఉందాం. ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: Amma, Saturday movie?
8: Mm-mm, Manabadi class.
7: Amma, old McDonald had a farm.
8: Uppu kappu rambu. Telugu padyam cheppu.
7: Uppu kappu rambu.
8: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.siliconandhra.org.
9: You are tuned into Radio Surabhi 107.9 FM HD3 and Meer Vintunaru Nonstop Fun with me, RJ Sushma. And yes, before we go on with our topic, ee roju maatladukuntunnam web series gurinchi, enduku movies kante kuda web series are ruling the OTT these days ani cheppi. So before we go and talk about that, India Today gurinchi maatladukundamu. So Dallas lo foodies evaraina unte meeku weekend plans enti, weekday plans enti, so chuseyandi, make them delicious with the grand weekend buffet at India Today restaurant. So మీకు కావాల్సిన ఫేవరెట్స్ అన్ని ఆల్ ఇన్ వన్ ప్లేస్. అండ్ థర్స్డేస్ అయితే ఇర్రెసిస్టిబుల్ చాట్స్ కూడా ఉంటాయి. వీకెండ్ బఫే అండ్ థర్స్డేస్ చాట్ అనమాట. సో హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, స్వీట్ 100, సౌత్ లేక్, టెక్సాస్ 76092. అది సంగతి. అండ్ అలాగే డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి మాట్లాడుకుందాము. మీ డెంటల్ హెల్త్ గురించి ఏమైనా ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ అయితే మిస్ అవ్వకండి. మీరు కాల్ చేసేయచ్చు వాళ్ళకి 9724845400 or visit them at 3234 Forest Lane, Dallas, Texas. So, నేను మాట్లాడుతూ ఇందాక చెప్పారు, లైక్ మేల్ ఎంటైటిల్మెంట్ ఉంటుంది. మేల్ విక్టిమ్ అయితే పర్లేదు, వాడి సిచ్యువేషన్స్ వల్ల చేశాడు. అదే ఫీమేల్ విక్టిమ్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చెప్తే ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు అని చెప్పాను. అండ్ హర్ష గారు మాట్లాడుతూ యా అది ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ అయితే అలానే ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం మారింది, ఎవరైనా చేసినా ఎప్పుడు ట్రోల్ చేసేద్దామా అని ఉంటున్నారు అని చెప్పి అన్నారు. బికాస్ ట్రోలింగ్ కి ఒక సబ్జెక్ట్ కావాలి అండ్ అలా జరుగుతుంది అని చెప్పారు. అండ్ అలాగే మున్నా భయ్య గురించి మాట్లాడుకున్నాం మనం మిర్జాపూర్ గురించి ఇందాక. అండ్ వాట్ ఏ బ్రిలియంట్ యాక్టర్ దివ్యేందు వాజ్. మున్నభయ్య క్యారెక్టర్ ని అంత పీపుల్ లోకి తీసుకురావడం అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద యాక్టర్ కూడా. అండ్ అదే క్యారెక్టర్ వేరే ఇంకెవరన్నా చేస్తుంటే మేబీ తిట్టేవాళ్ళేమో వీడేంటి ఇలా చేశారు అని చెప్పి. మేబీ బికాస్ ఆఫ్ హిమ్ ఆల్సో పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ దట్ క్యారెక్టర్ ఆర్ పీపుల్ స్టార్టెడ్ కనెక్టింగ్ టు దట్ క్యారెక్టర్ ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అదనమాట సంగతి. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ స్టోరీ చెప్పే ముందు ఒక చిన్న క్లిప్ ప్లే చేసేస్తాను, ఎందుకంటే నాకు తెలిసి ఈ మ్యూజిక్ వింటే మాత్రం అందరూ ఇట్లే కనిపెట్టేస్తారు. సో అదేంటో వినేయండి ఒకసారి.

ఈ 30 సెకండ్స్ చాలు అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ పాటికి ఆ వెబ్ సిరీస్ ఏంటో అందరు కనిపెట్టేసి ఉంటారు, బట్ ఈ వెబ్ సిరీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇన్ కేసు ఎవరన్నా గుర్తుపట్టకపోయి ఉంటే చెప్పేస్తాను, మనం ఏ దొంగ పని చేయాలన్నా లేకపోతే మనం ఏదైనా మనకి ఎలివేషన్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఈ థీమ్ బాగా, మనం ఏదైనా కన్నింగ్ గా చేసినా కూడా ఈ థీమ్ మనం బాగా వేసుకుంటాం అనమాట వెనక. సో కట్ చేస్తే ఇట్స్ ఆల్ అబౌట్ మన స్టాక్ మార్కెట్ గురించి ఉంటుంది ఈ సిరీస్. అండ్ ఆ స్టాక్ మార్కెట్ లో అప్పట్లో 90s లో ఒక చిన్న లాజిక్ ఉంది, ఆ లాజిక్ ని వాడుకొని మన మేల్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఇది ఒక రియల్ స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి తీసింది అనమాట. అతను ఆ చిన్న లూప్ హోల్ ని వాడుకొని ఎలా కోట్లు కోట్లు సంపాదించాడు అండ్ ఎలా గవర్నమెంట్ కళ్ళు కప్పేసి ఇవన్నీ చేశాడు అనేది ఒక స్టోరీ అనమాట. అండ్ యూజువల్ గా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనని మనం తిట్టుకునే వాళ్ళం అనమాట. మనలో చాలా మంది తిట్టుకున్నారు, ఇతను ఇంత పెద్ద ఇది చేశాడు అది చేశాడు, ఇతని వల్ల ఇంత లాస్, కంట్రీకి ఇంత అయింది అంత అయింది అని చెప్పి అనుకున్నాము. బట్ ఈ సిరీస్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ ని కూడా పీపుల్ స్టార్టెడ్ ప్రేజింగ్, ఓ అది అతని ఇంటెలిజెన్స్ వల్ల అతను అలా చేశాడు, గవర్నమెంట్ తప్పు, గవర్నమెంట్ ఆ లూప్ హోల్ ని ఎందుకు చూసుకోలేదు ఫస్ట్ నుంచి, హీ వాజ్ జస్ట్ స్మార్ట్ టు యూజ్ దట్ లూప్ హోల్ అని అన్నారు. సో ఇది కూడా సమ్ హౌ కాంట్రవర్షియల్ గానే ఉంది ఆన్ ది ఇంటర్నెట్. లైక్ కొంతమంది ఏమో అతను ఎలా అయినా సరే ఆ లూప్ హోల్ ని పట్టుకున్నా సరే చేసింది తప్పు అని అన్నారు. కొంతమంది మాత్రం లేదు, అది అతని స్మార్ట్నెస్, అతను చాలా గ్రేట్, నేను అతని బ్రెయిన్ నాకు కావాలి, అతని లాగా ఇంటెలిజెంట్ గా ఉండాలి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. సో అదనమాట సంగతి, స్టాక్ మార్కెట్స్ ఉంటుంది అండ్ అతను ఆ లూప్ హోల్ చిన్న ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక చిన్న పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి అతను ఎలా అంత పెద్ద అంటే ఆ స్టాక్ మార్కెట్ కి కింగ్ అయిపోతాడు అండ్ చాలా ఎర్న్ చేస్తాడు. ఒకప్పుడు హీ వాజ్ ఆల్మోస్ట్ నియర్ అంబానీస్ అనమాట, అంటే అంబానీస్ ని కూడా క్రాస్ చేసే అంత లెవెల్లోకి వెళ్ళిపోయాడు. హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా. సో దాని మీద ఒక వెబ్ సిరీస్ వచ్చింది, మరి ఎవరైనా కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966 అండ్ ఈ వెబ్ సిరీస్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుంటూనే ఉందాం. బట్ ఇందాక మీర్జాపూర్ గురించి చెప్పాను కదా, అందులో వారో సాంగ్ అయితే బాగా హిట్ అయిపోయింది. సో ఆ సాంగ్ ఒకసారి వినేద్దాం, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ అజయ్ సుష్మా.

యు ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీరు వింటున్నారు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. ఎస్, మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము అబౌట్ వెబ్ సిరీస్ల గురించి. అంటే ఎందుకు వెబ్ సిరీస్లు ఎక్కువ చూడడానికి ఇష్టపడుతున్నాం మోర్ దెన్ మూవీస్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాము. సో వన్ గుడ్ థింగ్ నాకు నచ్చేది ఏంటి అంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా ఉందన్నమాట ఈ వెబ్ సిరీస్ లో వచ్చిన దగ్గర నుంచి. అంటే నాట్ జస్ట్ ఇండియన్ టెలివిజన్ అని కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ నో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కూడా, లైక్ జాపనీస్ కానీ, కొరియన్ కానీ, చైనీస్ కానీ, ఇవన్నీ కూడా మనం చూడడానికి ఇష్టపడుతున్నాం అనమాట. ఒక్క లాంగ్వేజ్ అని ఏం లేదు, అలా ఏది స్టోరీ బాగుంటే చాలు, క్యారెక్టర్స్ బాగా చేస్తే చాలు, చూసేస్తామా అంతే. మనకి ఆ లవ్ స్టోరీకి లేకపోతే ఆ ఎమోషన్స్ కి సబ్ టైటిల్స్ ఉంటే చాలన్నమాట, లాంగ్వేజ్ తో పని లేదు. అలా సబ్ టైటిల్స్ ఆన్ చేసుకుని చూసేస్తూ ఉన్నాం. అండ్ సమ్టైమ్స్ మనం ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉన్నాం కూడా. అలాంటి కొన్ని సిరీస్లు కూడా ఉన్నాయన్నమాట మనకి. నేనైతే ఒకటే ఒక సీ డ్రామా చూసాను, ఇట్స్ కాల్డ్ ది హిడెన్ లవ్ అని చెప్పేసి. అదైతే అమ్మాయిలందరూ బాగా రిలేట్ అవుతారనమాట. సో అలా కొన్ని వెన్ వీ రిలేట్ టు దాట్ పర్సనల్ లైఫ్ కి అలా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ ఇందాక నేను చెప్పాను ఒక వెబ్ సిరీస్ గురించి, లైక్ ఇండియన్ హిస్టరీలో జరిగిన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇదనమాట. ఒక లూప్ హోల్ ని పట్టుకుని ఒక స్టాక్ మార్కెట్ లో ఉన్న జస్ట్ ఒక బ్రోకర్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్లాడు, ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు క్రాస్ అంబానీస్ అనమాట. సో నేను చెప్పిన దానికి హర్ష గారు కరెక్ట్ గా చెప్పేశారు. స్కామ్ 1992 ది హర్షద్ మెహతా స్టోరీ అని ఒక సిరీస్ వచ్చింది, ప్రతీక్ గాంధీ యాక్ట్ చేశారు. ఇదే హర్షద్ మెహతా గురించి మనకి అభిషేక్ బచ్చన్ కూడా చేశారు ఒక మూవీ ఆర్ సిరీస్ ఏదో చేశారు, బట్ సమ్హౌ అది ఎక్కువ రాలేదు జనాల్లోకి. బట్ దిస్ సిరీస్ వాజ్ లైక్ నాకు తెలిసినంత వరకు ఇండియాలో టాప్ సిరీస్ అంటే మాత్రం స్కామ్ 1992, బికాస్ మనం IMDb రేటింగ్ చూసుకుంటే అబౌ 9 ఉండేదన్నమాట వెన్ ఐ లాస్ట్ విజిటెడ్. ఇప్పుడు ఎంత ఉంది అంటే ఐ థింక్ ఇప్పుడు కూడా ఎక్కువే ఉంటుంది. యాస్, ఇట్ ఈస్ 9.2 అనమాట అవుట్ ఆఫ్ 10. సో నాకు తెలిసి ది హైయెస్ట్ రేటెడ్ వెబ్ సిరీస్ ఇండియాలో స్కామ్ 1992 అని చెప్పేసి. అండ్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ ఏంటి అంటే ప్రతీక్ గాంధీ వల్ల. ప్రతీక్ గాంధీ ఇస్ ద బ్రిలియంట్ యాక్టర్, గుజరాతీ యాక్టర్ ఆయన. ద వే హీ బ్రాట్ దట్ హర్షద్ మెహతా స్టోరీ ఆన్ స్క్రీన్ అనేది చాలా మంది బాగా నచ్చిందనమాట. ద యాక్టింగ్ హీ డిడ్ ఫ్రమ్ ది బిగినింగ్ అంతా బాగా నచ్చిందనమాట అందరికి. అండ్ ప్రతీక్ గాంధీ కూడా హీ కేమ్ ఇన్ టు బాలీవుడ్, తర్వాత మూవీస్ చేశాడు, ఇంకా వెబ్ సిరీస్ చేశాడు, చాలా హీ బికేమ్ పాపులర్. సో మున్నా భయ్యా కానీ ఈ ప్రతీక్ గాంధీ క్యారెక్టర్, ఐ మీన్ ప్రతీక్ గాంధీ చేసిన

హర్షల్ మెహతా క్యారెక్టర్స్ గానీ ఇవన్నీ కూడా ఆ యాక్టర్స్ వల్ల మనకి ఇంకా ఎక్కువ రీచ్ అవుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అదనమాట స్టోరీ. అండ్ హర్షల్ మెహతా గురించి కూడా దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డివిజన్ అనమాట. కొంతమంది ఏమో ఆయన చేసిన తప్పనే అంటారు, కొంతమంది ఏమో ఆయన స్మార్ట్ అంటారు, హీ జస్ట్ యూజ్ దట్ లూప్ హోల్ అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ఏదేమైనా చూడడానికి మాత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందన్నమాట ఆ స్టోరీ. అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ అసలు ఒక్క నిమిషం కూడా మనం మిస్ అవ్వకూడదు. ఆ లాజిక్ ఏంటో కనిపెట్టాలి అని చెప్పి నాకు తెలిసి నేను బుక్స్ లో పెట్టే ఇంట్రెస్ట్ కన్నా కూడా, నా చదువులో నేను పెట్టే ఇంట్రెస్ట్ కన్నా కూడా ఆ సిరీస్ లో అంత ఇంట్రెస్టింగ్ గా కూర్చొని అనలైజ్ చేసుకుంటూ స్టాక్ మార్కెట్ గురించి అర్థం చేసుకుంటూ చూసానన్నమాట. సంహౌ సిరీస్ లో అలా ఉంటాయి. అండ్ ఆ తీయడం కూడా వాళ్ళు అలా తీసారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ అందులో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, నాకైతే మోస్ట్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ అనమాట, ఎందుకు వస్తుంది ఈవిడ అని చెప్పి. సో యాక్టింగ్ వాళ్ళు అలా యాక్ట్ చేయడం వల్లే సంహౌ ఐ ఫెల్ దాట్. అండ్ యా, నాకెందుకో మూవీస్ లో కంటే వెబ్ సిరీస్ లో కాస్టింగ్ కానీ ఆ క్యారెక్టర్స్ వాళ్ళు ఆ యాక్టర్స్ కానీ they put everything and you know ye level lo unche level ki teeskeltaru vallu acting nunchi ani anipistundi most of them. ante anni movies andar heroes ani kaadu but right now most of the movies lo actors vallu kante kuda ee series lone I feel like there are lot of talented people ani cheppi nenu anukuntunnanu. So that is about Scam 1992. In case evaraina chudakapothe velli chudandi, koncham brain ki baaga షార్ప్ అవుతుంది అనమాట. అండ్ పిల్లలకు కూడా చూపించచ్చు ఈ స్టోరీ. ఇట్స్ అ గుడ్ వాచ్ ఐ వుడ్ సే. సో అదనమాట. అండ్ నెక్స్ట్ స్టోరీ కూడా చెప్పేస్తాను. ఇది తెలుగులో కూడా ఉంది బట్ హిందీలో ఉంది. హిందీలో ఐ థింక్ వీ గాట్ 5 seasons బట్ తెలుగులో మొన్ననే స్టార్ట్ చేశారు. సో అదేంటి అంటే ఒక పల్లెటూరు ఉంటుంది, ఒక సిటీ బాయ్ ఉంటాడు. అతనికి జాబ్ ఏది రాకుండా ఓన్లీ ఒకటే జాబ్ వస్తుంది, మన విలేజ్ పంచాయత్ లో సెక్రటరీ జాబ్ వస్తుంది అనమాట. ఇంకా తప్పక వస్తాడు. అండ్ ఆ చిన్న విలేజ్ లో ఒక సర్పంచ్ ఉంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, రైవల్స్ ఉంటారు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆఫీస్ హెల్పర్ ఉంటాడు ఒక అతను, ఇట్లా ఉంటారనమాట. అండ్ ఆ పర్టికులర్ సిటీ బాయ్ ఆ విలేజ్ లో ఇష్టం లేని జాబ్ చేస్తూ ఆ విలేజ్ లో ఉన్న లైఫ్ ఎలా అడ్జస్ట్ అవుతాడు, ఆ పీపుల్ తో ఎలా అడ్జస్ట్ అవుతాడు అనేది, తన స్ట్రగుల్స్ ఏంటి అనేది చాలా సింపుల్ స్టోరీ. మరి ఎవరైనా కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HT3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది మీ ఆర్జే సుష్మా. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము వెబ్ సిరీస్ గురించి, అంటే మూవీస్ కంటే కూడా ఎందుకు మనం ఎక్కువ వెబ్ సిరీస్ చూడడానికి ఇష్టపడుతున్నాము అండ్ దాని గురించి అనలైజ్ చేసుకుంటూ మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము అండ్ అలాగే యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాము, వాళ్ళు ఎలా వెబ్ సిరీస్ బాగా మనకి దగ్గర చేస్తున్నారు అని చెప్పి, అండ్ ఆ స్టోరీస్ కూడా ఎలా గ్రిప్పింగ్ గా తీస్తున్నారు. దో ఇట్ ఈస్ లైక్ ఒక కొన్ని సీజన్స్ కంటిన్యూ అయినా, కొన్ని ఎపిసోడ్ కంటిన్యూ అయినా మనకు అదే ఇంట్రెస్ట్ ఉంటుంది, అదే కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్నాము ఆ వెబ్ సిరీస్ ని. అదే కొన్ని మూవీస్ అయితే 2-3 అవర్స్ అంటే అబ్బా 2-3 అవర్స్ ఎవరు చూస్తారులే అన్నట్లు ఉంటుంది, బట్ వెబ్ సిరీస్ అలా లేవు చాలా. అండ్ వీఆర్ ఆల్సో టాకింగ్ తెలుగులో అంతగా ఎక్కువగా వెబ్ సిరీస్ రావట్లేదు, రాలేదు, బట్ సమ్హౌ స్టార్ట్ చేశారు మన తెలుగులో కూడా వెబ్ సిరీస్ తీసుకురావడానికి. బట్ హిందీ హాజ్ వే అహెడ్ అనమాట, అండ్ బాలీవుడ్ వెంట్ వే అహెడ్ విత్ దిస్ వెబ్ సిరీస్. అంటే చాలా హిట్ వెబ్ సిరీస్ ఉన్నాయి అండ్ రీసెంట్ డేస్ లో ఇఫ్ ఐ సీ ఇన్ బాలీవుడ్ ఎక్కువ మూవీ స్టార్స్ కంటే కూడా దీస్ ఓటీటీ స్టార్స్ కి ఎక్కువ క్రేజ్ ఉంది అండ్ ఓటీటీ స్టోరీస్ కూడా, అంటే ఈ వెబ్ సిరీస్ స్టోరీస్ కూడా బాగా హిట్ అవుతున్నాయి అనమాట బాలీవుడ్ లో. సో అలా మాట్లాడుతూ నేను ఇందాక చెప్పాను స్కామ్ 1992 హర్షద్ మెహతా స్టోరీ గురించి అండ్ హర్ష గారు చెప్తున్నారు. సో అప్పుడు అంటే స్టాక్ మార్కెట్ గురించి చాలా ఎక్కువగా తెలియని రోజులు అనమాట 90s లో. ఆ టైంలో ఆయన అంత పెద్ద లూప్ హోల్ కనుక్కొని దాని నుంచి ఆయన ఎలా బెనిఫిట్ అయ్యారు అనేది ఇంకా స్టోరీ. అండ్ సమ్హౌ అది బెనిఫిట్ అని కొంతమంది అంటారు, కొంతమంది స్కామ్ అని అంటారు. బట్ ఎనీవే స్టాక్ మార్కెట్ ని బాగా బయటకు తీసుకొచ్చింది, మనకి ఇంట్రొడ్యూస్ చేసింది అండ్ మోస్ట్ ఆఫ్ అస్ అంటే ఈ టైంలో కూడా సమ్ ఆఫ్ are not much into stock market kada, so stock market gurinchi telusukovalanna kuda it's a good start to watch that series. So atla stock market gurinchi ala baaga chepparu anamata web series lo. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎ పర్సన్, బట్ ఆ పర్సన్ స్టోరీని మనం ఆన్ స్క్రీన్ తీసుకొచ్చి అంత బాగా చెప్పారు. అండ్ ఇందాక నేను ఒక స్టోరీ చెప్పి అదే వెబ్ సిరీస్ గెస్ట్ చేయగలరా అని అడిగాను. సో ఏంటంటే ఒక విలేజ్ ఉంటుంది, ఒక సిటీ బాయ్ ఉంటాడు, అతనికి ఏ జాబ్ రాక ఓన్లీ తన ఈ పర్టికులర్ విలేజ్ లో ఆఫీస్ పంచాయత్ ఆఫీస్ లో సెక్రటరీ జాబ్ వస్తుంది, ఇంకా తప్పక ఆ జాబ్ తీసుకుని అతను రావాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ విలేజ్ పీపుల్ తో ఎలా అడ్జస్ట్ అయ్యాడు అండ్ ఆ విలేజ్ లో అతను ఎలా స్ట్రగుల్ అయ్యాడు, తన నెక్స్ట్ కెరీర్ స్టెప్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ స్టోరీ సింపుల్ గా బేసిక్ గా ఒక రోజు మార్నింగ్ లేచిన తర్వాత నైట్ వరకు విలేజ్ లో ఏం జరుగుతుంది అని చాలా సింపుల్ పాయింట్స్ తో తీశారు. అది హిందీలో స్టార్ట్ చేశారు, ఐ థింక్ 5 సీజన్స్ వచ్చాయి హిందీలో, బట్ తెలుగులో ఫస్ట్ సీజన్ తీశారనమాట, మళ్ళీ రీమేక్ చేశారు వేరే యాక్టర్స్ తో. సో అది ఎవరైనా కనిపెడితే స్టిల్ ఓపెన్, నాకు ఆన్సర్ వచ్చింది బట్ ఇంకా ఎవరైనా కనిపెడతారేమో చూద్దాం. డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు అయితే ఒక తమిళ సాంగ్ రిక్వెస్ట్ ఉంది, వాకన్నమ్మ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 with me RJ Sushma.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ యొక్క సెన్ ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్.
3: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
5: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
3: ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com. perfect for dine-in, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next time, Radio Surabhi.
8: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
9: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
10: Yes sir.
9: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
10: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, thali and catering.
9: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipistundi. They also offer catering because their food is so irresistible.
11: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది అజయ్ సుష్మా. సో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము వెబ్ సిరీస్ల గురించి. అండ్ దీనికంటే ముందు నేను ఒక వెబ్ సిరీస్ స్టోరీ చెప్పేశాను. సో ఏంటంటే, లైక్ ఒక సిటీ బాయ్ ఉంటాడు, విలేజ్ కి వస్తాడు, అండ్ హౌ హీ స్ట్రగుల్స్ టు అడ్జస్ట్ విత్ దట్ విలేజ్ లైఫ్ అనేది. చాలా సింపుల్ స్టోరీని తీసుకొని ఎంత బాగా తీశారంటే, సో ఆ వెబ్ సిరీస్ ఏంటి అంటే పంచాయత్ అనమాట, పంచాయత్ హిందీలో, అండ్ తెలుగులో వచ్చి శివరపల్లి అని ఉంది. ఇన్కేస్ ఎవరైనా చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. సో అది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లలతో కూడా కలిసి చూడొచ్చు. అండ్ సమ్హౌ అట్లా విలేజ్ లైఫ్ అవన్నీ చూసి నేను బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోయాను. అంటే అట్లీస్ట్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఇది కోవిడ్ లో ఉన్నప్పుడు వచ్చింది. నేను పంచాయత్ చూసాను హిందీలో. ఎస్పెషల్లీ ఆ యాక్టర్ గురించి చెప్పాలి, జితేంద్ర కుమార్. సో నాకైతే పిచ్చి అనమాట జితేంద్ర కుమార్ అంటే. ఎంత పిచ్చి అంటే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ పిచ్చి. సో ఈ పంచాయత్ సిరీస్ ఎంత పీస్ఫుల్ గా తీస్తారంటే, సమ్ టైమ్స్ మూవీస్ అంటే లేకపోతే సిరీస్ అంటే ఏదో పెద్ద పెద్ద ట్విస్ట్లు ఉండాలి, పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఉండాలి, ఫైటింగ్స్ ఉండాలి, పెద్ద లవ్ స్టోరీలు ఉండాలి, లేకపోతే అబ్యూజివ్ డైలాగ్స్ ఉండాలి, లేకపోతే బ్లడ్ షెడ్ ఉండాలి, ఇట్లా కాకుండా సింపుల్ స్టోరీని ఒక విలేజ్ లైఫ్ లో. అంటే ఫస్ట్ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే, తను విలేజ్ పంచాయత్ ఆఫీస్ సర్పంచ్ ఉంటాడు కదా, ఆ సర్పంచ్ కీస్ పడేస్తాడనమాట ఎక్కడో. సో పంచాయత్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి లేదు, ఇతను ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ గా ఉంటాడు. ఆ కీ వెతకడం దగ్గర నుంచి ఆ డోర్ ఎలా ఓపెన్ చేశారు లాస్ట్ కి అనేది ఆ ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. జస్ట్ సింపుల్ థింగ్ అనమాట, పెద్ద సస్పెన్స్ ఉండదు, ఏముండదు, బట్ చాలా పీస్ఫుల్ గా అలా మనకి కూర్చొని, అంటే మనం ఒక మూవీ గానీ ఒక సిరీస్ గానీ ఎందుకు చూస్తాము, ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు గానీ లేకపోతే మనకి బాగా బోర్ కొట్టినప్పుడు, టు జస్ట్ ఫీల్ హ్యాపీ పీస్ఫుల్, దీనికోసమే కదా చూసేది. సో వన్ ఆఫ్ దోస్ ఫీలింగ్స్ ఇస్తుంది అనమాట పంచాయత్ సిరీస్ అయితే. సో ఇన్ కేస్ ఎవరైనా తెలుగులో చూడాలనుకుంటే ఇట్స్ అవైలబుల్, ఇట్స్ కాల్డ్ శివరపల్లి. నాకు బాగా నచ్చుతుంది. అండ్ జీతు గురించి అయితే నేను ఇంకా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాను, నాన్ స్టాప్ ఫన్ కాస్త నాన్ స్టాప్ జీతు అయిపోతుంది నాకు అంత పిచ్చి. ఎందుకు అంటే తెలీదు, మేబీ తన యాక్టింగ్ అలా ఉంటుంది అండ్ హీ బ్రింగ్స్ ఆడియన్స్ లైక్ దాట్ అనమాట. తను ఇప్పుడు మీర్జాపూర్ లో కూడా యాక్ట్ చేశాడు. సో వన్ ఆఫ్ దోస్ రీజన్స్ నేను మీర్జాపూర్ కి అంత ఎక్సైటెడ్ గా ఉండడం కూడా వన్ ఆఫ్ దోస్ రీజన్స్ అనమాట జీతు. సో పంచాయత్ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, బట్ బిఫోర్ దాట్ నేను ఇంకొక వెబ్ సిరీస్ స్టోరీ చెప్పేస్తాను, ఎవరైనా కనిపెడతారేమో చూద్దాం. ఇది కూడా హిందీలో ఉంది అండ్ తెలుగు ఆడియో కూడా ఉంది. సో నాకు తెలిసి ఇది అందరు చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒక మిడిల్ ఏజ్డ్ ఒక అతను తన ఫ్యామిలీతో ఉంటాడు, బట్ హీఈస్ ఇన్ టు టాస్క్ ఫోర్స్ కైండ్ ఆఫ్, కొంచెం ఏమంటారు థ్రెడ్ అనాలిసిస్ ఏదో ఉంటది కదా, దాంట్లో ఉంటాడనమాట ఈ ఏజెంట్ రిలేటెడ్ స్టఫ్ లో. అది ఇంట్లో తెలియకుండా మెయింటైన్ చేస్తాడు, రోజు ఏదో గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తున్నట్టు వెళ్లి, బట్ ఆయన చేసేదంతా ఇదనమాట, టెర్రరిస్ట్ ని వాళ్ళని వీళ్ళని హ్యాండిల్ చేయడం, ఏజెంట్ వర్క్ అంతా చేస్తూ ఉంటాడు. అండ్ హౌ దాట్ ఇంట్లో ఉండే అతను అట్లా బయట అంత పెద్ద డీలింగ్స్ అవి లైక్ ఏజెంట్ వర్క్ ఎలా చేస్తున్నాడు, అతని థాట్ ప్రాసెస్, ఆ బ్రెయిన్ కానీ అదంతా సిరీస్ అనమాట. సో నాకు తెలిసి పాటికి కనిపెట్టారు అనుకుంటున్నాను, ఎవరైనా కనిపెడితే డూ లెట్ మీ నో 9726361966, లేకపోతే నెక్స్ట్ వచ్చి ఈ సిరీస్ గురించి మాట్లాడేసుకుందాము. బట్ బిఫోర్ దాట్ పంచాయత్ నుంచి ఒక పీస్ఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.
1: कौन है?
13: हम रिंकी, प्रधान जी की बेटी.
14: कुछ

డెయిలీ లైఫ్ ఇస్ అ పజిల్ అంటారు. సో మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ మీతో ఉంది ఆర్జే సుష్మా. సో మనకి ఇంకొంచెం టైం ఉంది టు టాక్ అబౌట్ దిస్ వెబ్ సిరీస్ థింగ్, ఎందుకు వెబ్ సిరీస్ కింత క్రేజ్ ఉంది అని చెప్పి. బట్ బిఫోర్ దాట్ ఇండియా బజార్ వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు కిడ్స్ ఆంటర్ప్రెన్యూర్ కార్నివల్. దిస్ సాటర్డే September 5th జరగబోతుంది. విచ్ ఇస్ ఆల్రెడీ డన్. లాంగ్ వీకెండ్ లో పడి మనం డేట్స్ కూడా మర్చిపోయామన్నమాట. సో బట్ ఇండియా బజార్ ఇంకొకటి కూడా తీసుకొస్తుంది. మీకు ఇండియా బజార్ లో ఏమైనా గ్రాసరీస్ అవన్నీ కూడా ఉంటుంది. ఇంకొక ఫన్ పార్ట్ కూడా ఉందన్నమాట. సో ప్రీ బుక్ చేసుకోవచ్చు మీరు గణేష ఐడల్స్ కావాలంటే అబౌ 15 inches బిట్వీన్ August 31st నుంచి September 11th. ఇంకొన్ని డేస్ మాత్రమే టైం ఉంది. అండ్ మీరు ఆల్సో గెలుచుకోవచ్చు ఎక్సైటింగ్ ప్రైసెస్ ఇంక్లూడింగ్ ఎరోబోట్ వాక్యూమ్ అప్ టు 75 inch స్మార్ట్ టీవీ లేదా iPhone 17 Pro. ఇంకెందుకు ఆలస్యం, ఇండియా బజార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని బప్పాని ప్రీ బుక్ చేసేసుకోండి. డాలస్ బ్రింగ్ బప్పా హోమ్ దిస్ గణేష్ చతుర్థి. ప్రీ బుక్ యువర్ గణేష్ విత్ ఇండియా బజార్ త్రూ ద ఇండియా బజార్ యాప్. ఐడల్స్ అవైలబుల్ అప్ టు 4 feet. అదనమాట సంగతి. అండ్ ఇందాక నేను పంచాయత్ గురించి చెప్తూ జితేంద్ర కుమార్ గురించి చెప్పాను, వాట్ ఎ బ్రిలియంట్ యాక్టర్ హీఈస్ అని చెప్పి. సో నాకు అలా కంటిన్యూ అవుతుంది ఆ పిచ్చి. బట్ హర్ష గారు కూడా చెప్పారు రైట్ నౌ విక్రాంత్ మాసే అండ్ జితేంద్ర కుమార్ బాగా ఇష్టమని. సో వన్ ఫన్ పార్ట్ ఏంటి అంటే, మిర్జాపూర్ లో విక్రాంత్ మాసే చేసిన క్యారెక్టర్ ఇప్పుడు జితేంద్ర కుమార్ చేశాడు ఈ మూవీలో. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను బికాస్ విక్రాంత్ మాసే ఈజ్ లైక్ ది టోప్ రైట్ నౌ, బికాస్ దానికి రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా. అండ్ హీఈస్ డూయింగ్ అన్ amazing work in Bollywood. So Vikrant Massey character ki kuda baaga relate ayyaru Mirzapur lo. And aa character ippudu vere vaallu chesthe ela teeskuntaru ani aalochinchanu. But manchi casting ani cheppanu kada, web series lo baaga manchi casting untundi ee madhya ani cheppesi. And so అలానే జితేంద్ర కుమార్ ని పెట్టడం వల్ల ఇట్ ఇస్ జస్ట్ బ్యాలెన్స్డ్ అనమాట. అందరూ కూడా సో వావ్ సచ్ ఏ నైస్ సెలెక్షన్ అని చెప్పి, సచ్ ఏ నైస్ రీప్లేస్మెంట్ అని చెప్పి ఫీల్ అయ్యారు. సో అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ యాక్టర్స్ అండ్ వెబ్ సిరీస్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఇందాక ఒక స్టోరీ చెప్పాను, ఒక ఫ్యామిలీ రిలేటెడ్, అతను ఏజెంట్ వర్క్ ఎలా చేస్తాడు ఏంటి అనేది ఒక సిరీస్ అని చెప్పి. అది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అనమాట. సో అది ఎంత హిట్ అయిందంటే, సమంతా కూడా మన సెకండ్ సీజన్ సమంతా కూడా యాక్ట్ చేసింది అందులో. సో అట్లా నెక్స్ట్ మొన్న థర్డ్ సీజన్ వచ్చింది, అంతా బాగుంది. థర్డ్ సీజన్ ఎండింగ్ లో ఒక క్లిఫ్ హ్యాంగర్ పెట్టాడు, అబ్బా ఏంటి ఈ టైంలో ఎండ్ చేస్తున్నాడు అనిపించేలా చేశాడనమాట. సో ఇదే నాకు తెలిసి వెబ్ సిరీస్ లో ఉండే మేజర్ ప్రాబ్లం నాకైతే, బికాస్ సీజన్ అయిపోతుంది అనే టైంలో లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ షార్ట్ లో ఏదో ఒకటి పెడతారనమాట. సో ఇప్పుడు అది మళ్ళీ మనం 1 year వరకు వెయిట్ చేయాలి, లేకపోతే 2 years పట్టచ్చు. అంత వెయిట్ చేస్తూ ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పి ఆ సిరీస్ గురించి అనుకున్న ప్రతిసారి నాకు అదే థాట్ వస్తూ ఉంటది అనమాట. అలా అని చెప్పి 1 year అవుతుంది కదా మర్చిపోతున్నామా అంటే, లేదు 1 year అయినా 2 years అయినా అది అలానే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ సస్పెన్స్ తోనే మనం వెయిట్ చేస్తూ ఉంటాం. అదే మన వెబ్ సిరీస్ లో ఉన్న పవర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఇప్పుడు మూవీస్ చూసుకుంటే వీళ్ళు కూడా పార్ట్ 1 పార్ట్ 2 అని తీస్తున్నారు. బట్ సంహౌ నేను వెబ్ సిరీస్ కనెక్ట్ అయినంతగా, అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనందరం వెబ్ సిరీస్ కోసం సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ కోసం వెయిట్ చేసేంతగా ఈ మూవీ పార్ట్స్ కోసం వెయిట్ చేయట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు డూ లెట్ మీ నో 9726361966. అండ్ ఇప్పుడు అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ ఆర్జే సుష్మా.

మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. మీరు ట్యూనింగ్ అయినారు నాన్ స్టాప్ ఫన్ కి విత్ మీ సుష్మా. సో మనకి ఇంకొక 15 మినిట్స్ టైం ఉంది టు కంటిన్యూ ఆర్ టాపిక్. మన వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ నేను ఇంకొక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, మరి కనపడతారేమో చూద్దాము. ఇట్స్ ఆల్ హిందీ అనమాట, బికాస్ తెలుగులో నాకు తెలిసి వెరీ ఫ్యూ ఉన్నాయి. వన్ నేను చెప్పినట్టు దూత అని ఒకటి బాగా హిట్ అయింది, అండ్ ఇంకొకటి ఎయిర్ అని చెప్పి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పి ఇప్పుడు బాగా హిట్ అయింది అనమాట. అండ్ అలాగే ఇంకొన్ని ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్ లైక్ ఫన్ షార్ట్ గా వెళ్లిపోయేవి అట్లా ఉన్నాయి, నాట్ వెరీ గ్రిపింగ్ ఆర్ యూనో అంతగా ఆడియన్స్ లో రీచ్ అయినవి తెలుగులో లేవు. బికాస్ తెలుగు ఐ మీన్ టాలీవుడ్ లో పీపుల్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ మూవీస్ దాన్ వెబ్ సిరీస్ అని చెప్పి అనిపించింది. బికాస్ బాలీవుడ్ ఫోకస్ చేస్తున్నంతగా వెబ్ సిరీస్ల మీద మన దగ్గర లేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక స్టోరీ నేను కంటిన్యూ చేసేస్తాను. ఇట్స్ ఆల్ అబౌట్ అగైన్ ఇంటర్ కిడ్స్ గురించి అనమాట. అంటే ఇప్పుడు మనకి విజయవాడ వెళ్లి ఎలా అయితే హాస్టల్లో ఉండి చదువుకుంటామో అట్లా నార్త్ లో ఒక ప్లేస్ ఉంటుంది. ఇట్స్ ఆల్ లైక్ మొత్తం ఇంటర్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్లి వాళ్ళు ఎంత అంబిషియస్ గా వెళ్తారు, లైక్ ఐఐటి సీట్ కొట్టాలని చెప్పి వెళ్తారు, బట్ అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి, అండ్ వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేస్తారు, ఎలా బయటకు వస్తారు, వీళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి మన లైఫ్ లో ఉన్నట్టుగానే ఒక గుడ్ టీచర్ ఉంటాడు, అండ్ అతను వీళ్ళందరికీ ఎలా హెల్ప్ చేస్తాడు, అండ్ వీళ్ళందరినీ పర్సనల్ గా తీసుకోవడం వల్ల తనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యునో ఆస్పిరేషన్స్ అని, కెరీర్ గురించి కాని అట్లా ఉంటుందన్నమాట ఆ సిరీస్. అండ్ ఆ సిరీస్ కూడా చాలా సీజన్స్ వచ్చాయి అండ్ చాలా హిట్ అయింది కూడా. సో ఇన్ కేస్ ఎవరన్నా కనిపెట్టుంటే డూ లెట్ మీ నో 9726361966 కి కాల్ చేసేయచ్చు. ఐ థింక్ 3 సీజన్స్ వచ్చాయి. ఇది కూడా వన్ ఆఫ్ ది హైయెస్ట్ రేటెడ్ సిరీస్ ఆన్ IMDb. 9 ఉంది ఆఫ్టర్ స్కామ్ 1992. అండ్ యా, థర్డ్ సీజన్ ఎండింగ్ అయితే కొంచెం నాకు బాధ వేసింది, బికాస్ ఇంటర్మీడియట్ ఐఐటి కోసం ఎంతమంది మనం కష్టపడి ఉంటామో, ఐఐటి సీట్ రానప్పుడు మన లైఫ్ ఏమవుతుంది, వచ్చినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము, దానికోసం మనం ఎన్ని సాక్రిఫైసులు చేస్తామో, ఇవన్నీ కూడా ఆ సిరీస్ లో చూపించారు. 9726361966. అండ్ ఇప్పుడు ఇంకొక సాంగ్ వస్తుంది వింటూ వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM HD3 విత్ మీ RJ సుష్మా.

వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అండ్ యూ ఆర్ ట్యూనింగ్ టు నాన్ స్టాప్ ఫన్ విత్ మీ సుష్మా. మండే 7 to 9 PM అండ్ మనం షో కన్క్లూడ్ చేసేదానికి ఇంకొంచెం టైం అయితే ఉంది. అండ్ సో నేను ఇందాక చెప్తూ ఉన్నాను ఒక స్టోరీ, అది ఏంటి అంటే కోటా ఫ్యాక్టరీ అనమాట. సో నేను ఈ రోజు మాట్లాడుతున్నాను అబౌట్ వెబ్ సిరీస్, ఎందుకు వెబ్ సిరీస్ మనం ఎక్కువ చూస్తున్నాము మూవీస్ కంటే, అండ్ వై వెబ్ సిరీస్ ఇస్ రూలింగ్ ద స్క్రీన్స్ రైట్ నౌ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. దాని గురించి మాట్లాడుకుంటూ ఆ క్యారెక్టర్స్ గురించి కానీ ఆ యాక్టర్స్ గురించి కానీ వాళ్ళు ఎలా మనల్ని అంత ఇన్వాల్వ్ చేయగలుగుతున్నారు అండ్ ఆల్ ద థింగ్స్ మాట్లాడుకుంటున్నాము. సో నేను చెప్పినట్టుగా టాలీవుడ్ లో కంటే కూడా బాలీవుడ్ లో ఎక్కువ వెబ్ సిరీస్ మీద ఫోకస్ ఉంది. అండ్ ఆ క్రేజ్ కూడా అలానే ఉంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మీర్జాపూర్ గురించి మాట్లాడుకున్నాము, నెక్స్ట్ పంచాయత్ గురించి మాట్లాడుకున్నాము, స్కామ్ 1992 గురించి మాట్లాడుకున్నాము. ఆ యాక్టర్స్ వాళ్ళు ఎలా తీసుకొస్తున్నారు అండ్ హౌ ఇంట్రెస్టింగ్ దేర్ యాక్టింగ్ ఈజ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ అలాగే నాకు ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే, ఇంతకుముందు మూవీస్ అంటే లైక్ ఓకే 7:30 షో ఉంది ఆర్ 7:30 నుంచి 3 hours మూవీ చూడాలి, 10:30 వరకు నేను ఓకే ఈ మూవీ చూడాలి అని పెట్టుకుంటాం. అదే ఇప్పుడు అనుకోండి ఓకే నేను డిన్నర్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా, నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, హాఫ్ అన్ అవర్ టైమ్ లో జస్ట్ ఎంటర్టైన్ మీ అనుకుంటే ఒక వెబ్ సిరీస్ ఓపెన్ చేస్తాము, ఒక ఎపిసోడ్ పెట్టుకుంటాము, చూస్తాము. అండ్ సమ్ టైమ్స్ అది బింజ్ వాచ్ అవుతుంది, లేదా సమ్ టైమ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ డిన్నర్ కి పెట్టుకుంటాం, లేకపోతే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ చేస్తూ చూస్తాము. ఇట్లా అనమాట, సమ్ వేర్ దట్ సిరీస్ అనేది ఇస్ ఫిట్టింగ్ ఇన్ టు అవర్ లైఫ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకొక స్టోరీ కూడా చెప్పేస్తాను. సో దిస్ ఇస్ అబౌట్ ఫ్యూ కార్పొరేట్ ఎంప్లాయీస్ అనమాట. ఇది కూడా హిందీలో ఉంది, బట్ ఇది నాకు తెలిసి చాలా రేర్ గా చూసుంటారేమో అని అనుకుంటున్నాను. సో కార్పొరేట్ ఎంప్లాయీస్ వల్ల ఈ జాబ్స్ నుంచి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఒక కంపెనీ ఏదన్నా పెడదాము మనం, స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి ఓన్ గా అని చెప్పేసి వాళ్ళు జాబ్స్ వదిలేసి వచ్చి ఆ స్టార్ట్అప్ పెట్టడానికి ఎలా స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళ లైఫ్ ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమైంది, హౌ డిడ్ దే స్ట్రగుల్ ఇన్ దాట్ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ అని చెప్పేది ఆ సిరీస్ అనమాట. ఇందులో నా ఫేవరెట్ ఇందా నుంచి చెప్తున్నట్టు జితేంద్ర కుమార్ ఉంటాడు. సో నేను అందుకే ఈ సిరీస్ ని బాగా గుర్తుపెట్టుకున్నాను. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ది టాప్ రేటెడ్ సిరీస్ ఆన్ IMDb నాకు గుర్తున్నంత వరకు కూడా. సో ఇది సీజన్ 1 అయితే ఎప్పుడో వచ్చింది, దాని తర్వాత సీజన్ 2 మొన్న రీసెంట్ గా వచ్చింది అనమాట. సో ఇది కూడా ఎవరికన్నా గుర్తుంటే డూ లెట్ మీ నో 9726361966 ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీ గురించి. ఇది కూడా 9 ఉంది రేటింగ్ IMDb లో. సో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిరీస్ లో ఇది ఒకటి అనమాట. ఎవరైనా కనిపెడితే డూ లెట్ మీ నో. అండ్ ఇప్పుడు అలా మనం ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటూ ఇందాక నుంచి కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నానమాట. అంటే మూవీస్ లోనే కాకుండా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ అవుట్ సైడ్ అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. అది సంగతి మరి వింటుండీ, వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM.

0: యూ ఆర్ ట్యూన్ ఇన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 అండ్ ఎస్ మనం సైన్ ఆఫ్ చేసే టైం అయితే దగ్గరకు వచ్చేసింది. అండ్ ఈ రోజు మాట్లాడుకున్నాము వెబ్ సిరీస్ గురించి, ఎందుకు వెబ్ సిరీస్ బాగా చూస్తున్నారు ఇప్పుడు మూవీస్ కంటే కూడా, అండ్ వై దట్ క్రేజ్ అని చెప్పి మాట్లాడుకున్నాము. అండ్ ఇందాక నేను చెప్పిన వెబ్ సిరీస్ ఏంటి అంటే పిక్చర్స్, టీవీఎఫ్ పిక్చర్స్ అని ఉంటుంది, ది వైరల్ ఫీవర్ వాళ్ళది పిక్చర్స్ అని ఉంటుంది. అండ్ ఫస్ట్ సీజన్ ఐ థింక్ యూట్యూబ్ లో ఉంటుంది, సెకండ్ సీజన్ ఈజ్ ఆన్ Z5 అనుకుంటాను. అండ్ నాకు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది అయితే లతా గారు అండ్ సంజయ్ గారు. సో అదనమాట సంగతి. ఇంకా కొన్ని వెబ్ సిరీస్ ఉన్నాయి, లైక్ అసూర్ అని ఒకటి ఉంటుంది, ఇట్స్ ఆల్ అబౌట్ ఏమంటారు మైథలాజికల్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ బందిష్ పండిట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, బందిష్ బ్యాండెడ్స్ అనుకుంటా, బందిష్ బ్యాండెడ్స్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యూజికల్ జర్నీ అనమాట. సో ఇండియన్ వెబ్ సిరీస్ లో మ్యూజికల్ రిలేటెడ్ గా ఏమీ లేవు. అండ్ బందిష్ బ్యాండెడ్స్ వాజ్ ద ఫస్ట్ వన్ అనమాట. అండ్ అలాగే ఇంకా చాలా చాలా వెబ్ సిరీస్ ఉన్నాయి, లైక్ స్పెషల్ ఆప్స్ అని ఉంటుంది, ఇట్స్ ఆల్ అబౌట్ ఏజెంట్స్ అండ్ యూనో యాక్టివిటీస్ అండ్ ఆల్ ద స్టఫ్ ఉంటుంది, రా స్టఫ్ ఉంటుంది అనమాట అది సంగతి. అండ్ ఇలా చాలా వెబ్ సిరీస్ ఉన్నాయి అండ్ చాలా చాలా జరుగుతూ ఉంది వెబ్ సిరీస్ వరల్డ్ లో. అండ్ వన్ ఆఫ్ థింగ్స్ నేను చెప్పినట్టుగా వాళ్ళ క్యాస్టింగ్ గానీ వాళ్ళు స్టోరీ చెప్పే విధానం గానీ దాని వల్ల మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము మూవీస్ కంటే కూడా. సో మూవీస్ ఎక్కడికి వెళ్ళట్లేదు, థియేటర్ మ్యాజిక్ అయితే అలానే ఉంటుంది, బట్ వెబ్ సిరీస్ అయితే సంథింగ్ చేంజ్ చేసింది ద వే వీ కన్స్యూమ్ స్టోరీస్ అని చెప్పి నేను అంటున్నాను. సో మూవీస్ కూడా మెమరబుల్ గానే ఉంటాయి, బట్ సమ్హౌ గ్రేట్ స్టోరీస్ అండ్ గ్రేట్ సిరీస్ ఆర్ మోర్ మెమరబుల్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అది సంగతి. మరి నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్ తో మళ్ళీ నేను వచ్చేస్తాను, అలాగే ఇంకొక ఫన్ గేమ్ కూడా ఆడుకుందాము. మరి అప్పటి వరకు మీరేం చేయాలో తెలుసు కదా, నాన్ స్టాప్ ఫన్ కే కాదు అన్ని షోస్ వింటూ ఉండాలి రేడియో సురభిలో. మరి రేడియో సురభి వినాలంటే 107.9 ఎఫ్ఎం HD3 కి ట్యూన్ ఇన్ అవ్వచ్చు, ఆర్ యూ కెన్ ఆల్సో లిసన్ ఫ్రమ్ radiosurabhi.com ఆర్ రేడియో సురభి యాప్ లో కూడా వినొచ్చు. మరి అప్పటి వరకు స్టే ట్యూన్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3. దిస్ ఈస్ ఆర్జే సుష్మా సైనింగ్ ఆఫ్. వింటూ వింటూనే ఉండండి. గుడ్ నైట్ డాలస్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
1: Istinamma vayanam putchukunti vayanam ee shravana masallo mee radio surabhi meek andistundi kotta sambaralu maa surabhi lakshmulu mee intiki ravalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam putchukodaniki but with a different twist intinta surabhi mee mee intiki ravalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
6: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. PNRJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు మరి వండనా?
9: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
9: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

బ్రహ్మదేవుడు కొంప ముంచినారు ఎంత గొప్ప సొగసురు ఆడదాచినారు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు.

రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేసివు అసలు భూలోకం ఇలాంటి

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istilamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: ట్యూన్ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో
5: సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి. 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
8: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
10: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
11: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్న ఆదిత్య.
12: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
13: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam Puchukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam, and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
9: దిస్ ఇస్ స్పోర్టి.
10: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
0: రేడియో సురభి. 107.9 FM HD3.

0: సాయం రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hollywood Dallas, they are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Go! నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todaltai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
4: నేను మీ ఆర్జే భార్గవి.
5: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
6: నేను మీ శ్రీనివాస అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్.
9: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पाटिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् ऐएन्सी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् ऐएन्सी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: ఫ్రెండు ఫ్రెండు, తన లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పండు.
14: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
13: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
14: షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
13: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు. ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
14: ఓకే,

0: విసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా నెట్టండ్ ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, ఆ నెట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా. చీ చీ చీ.

0: తన గురించి ఓ కవిత రాయనైనా. పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: back up.
1: మోసాంటి ఎందు తెలియని వయసు నేను ప్రేమించినాను. మోసం చేస్తా ఉంది తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. అందుకనే చెప్పనే లేదు. జూలియా,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 9194914514.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Hi, I'm Ramgopal Varma.
6: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
7: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
8: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: Chance.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవిఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఆశ అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: The favorite.
1: ఇప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియట్
1: టాటూ
0: రిటర్న్ గిఫ్ట్.

0: నా జీవితం అనుకున్నా. చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.
5: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగ చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదిథాయం పూర్ణ కుంభ రాగం.
6: సెవెన్

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: రేడియో సురభి 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామండి, లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosam aina, weekly newsletters kosam aina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Purnangi at 214-868-7538.
5: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
6: నేను మీ ఆర్జే భార్గవి.
7: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
8: నేను మీ శ్రీనివాస అవసరాల.
9: దిస్ ఇస్ కోటి.
10: దిస్ ఇస్ హరిశంకర్.
11: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి,
12: రేడియో సురభి,
13: రేడియో సురభి,
14: రేడియో సురభి,
15: రేడియో సురభి.
16: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 PM. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
9: I am Ramgopal Varma.
10: Andariki namaskaram, nenu mee VN Aditya.
11: Nenu mee nalugo singham Sai Kumar.
12: Nenu mee Chandra Bosuni. Tappakunda vinandi
13: Radio Surabhi.
14: Radio Surabhi.
11: Radio Surabhi.
12: Mee Telugu Nestam Radio Surabhi
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Nallanchu tella chira appappo arachakam.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening me next on Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: నారాయణ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: years. So I hope you go conquer the world.
1: Nidhi, Radio Siravi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Siravi.
4: Radio Siravi.
5: Radio Siravi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, వెచ్చని కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో, అని చెప్పినో నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
11: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
10: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
11: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
12: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
13: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
0: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
3: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Siravi.
5: Radio Siravi.
4: Radio Siravi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
14: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ,

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
1: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day india bazaar hamara bazaar hamara ghar
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అంజలి గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, పిచ్చా మీ కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A to B, texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: నేను మీ చంద్రబోస్ని. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రోటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Istilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Listening to Nadi, Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vainam, Puchukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: Chappan sir, what you'd like to order?
5: Baya, in the specials me lagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, meedu vada, A to B excluded special thali, bisibe lava, cheese dosa, paneer dosa, ani chili garlic, lotus and hamti maliki.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
4: Sure.
3: How many people are we expecting?
4: 5K anukuntunna,
3: but koncham mood baagunte inka ekku avachu.
4: Idi office party aa leka jatra?
3: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
5: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
7: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku anni rojulu special ga enjoy cheyandi.

0: 151 North Nolan Drive, South Lake, Texas. Or call them at 817-819-8888.
1: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabotham. Keep listening to me, Nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ name to go Hareli Hareli bringing the taste of home closer to you
3: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for every When we respect the community supports us.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manabadi class.
4: Amma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi Telugu nerpinche chotu kadu Teluguni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై పర్సూ డాట్ కామ్ ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ మై పర్సూ డాట్ కామ్
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
7: Radio Surabhi.
0: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. PNR.

0: Just get benefited from Radio Siravi. Radio Siravi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
2: Nallanchu tella chira appappa arra.
3: Hi guys, this is Ravi Shankar, Radio Suravi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta chelu kaabotham. Keep listening me next on Radio Suravi.
4: You are listening to Radio Suravi, 107.9 FM, HD3.
5: India vellalemora nenu.
6: Ippudu India endukura.
5: Monnattu nunchi okate panti nopra. India kelli treatment cheyinchukovalsinde.
0: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki, రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డల్లాస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డల్లాస్.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం.

0: Dallas, they are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, effective wealth management strategies. Me personal lucky industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
3: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening, be next on Radio Surabhi.
4: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: India vellalemo ra nenu, ippudu India enduku ra?
6: Monnattu nunchi okate panti noppira, India kelli treatment cheyinchukovalsinde.
7: Mana Telugu dentist at your service, Dallas Smiles Dental and Orthodontics. తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలర్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలర్.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
12: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారు? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఎర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Mr. Avinash, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
3: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
2: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
0: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
4: Boring long drive ski, tiring work hours ski, ఒక్కటే solution. Radio Surabhi, America lo telugu restam.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: మీ శ్రీనివాస అవసరాల
3: కోటి హరిశంకర్ కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రమాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

0: ఆయన రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే.
1: ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Mr. Avinash, మీ మీద ఒక క్షమించరాని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
7: Yes.
6: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the world yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
8: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
9: Here I am.
10: Hi, name is Aarti Patnaik. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
12: నేను మీ ఆర్జే భార్గవి.
13: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
14: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
15: దిస్ ఇస్ కోటి.
16: దిస్ ఇస్ హరిశంకర్.
15: కీప్ లిస్నింగ్, మీ నేస్తాం.
12: రేడియో సురభి,
1: రేడియో సురభి,
15: రేడియో సురభి,
1: రేడియో సురభి,
15: రేడియో సురభి
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: శ్రీనివాస
3: అవసరాలా.
4: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీని రావ్.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రాము పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
2: రేడియో సురభి, రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. India ki teleport aite yento baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe. New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe. Okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
4: Mr. Avinash, మీ మీద ఒక క్షమించిన అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: Guilty, Your Honor. Guilty of good taste.
4: Yes.
5: ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బయట గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com. Istinamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా ఏంటి తీసుకో?
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me next on Radio Surabhi.
6: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
7: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
9: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
7: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
11: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
10: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చామి కవా పరాటా.
11: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
10: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A to B, texas.com, perfect for dine-in, takeaway or full service catering.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షైలీన.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more. Istinamma vayanam puchukunti vayanam. Ee shravana masallo mee radio surbhi meekandistondi kotta sambaralu. Maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru. మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Hello, good afternoon, Atlanta. You are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ, Sunita, is right here with you. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ యువర్ ప్లేలిస్ట్. ఈ రోజు స్పెషల్ ఏంటంటే మనకి కాల్స్ వస్తాయండి, దెన్ ఐ టేక్ అప్ ద కాల్స్. మనకి రిక్వెస్ట్ వస్తాయి సాంగ్స్, వాళ్ళ సాంగ్స్ ఎవరైతే కాలర్స్ ఉంటారో వాళ్ళ సాంగ్స్ నేను ప్లేలిస్ట్ లో వేస్తాను. సో ఎవ్రీబడి హ్యావ్ ఫన్ టుడే అండ్ డోంట్ ఫర్గెట్ టు కాల్ అండ్ రిక్వెస్ట్ యువర్ సాంగ్స్ అండ్ ఐ మేక్ ష్యూర్ ఐ ప్లే ఆల్ యువర్ ప్లేలిస్ట్ అండ్ ప్లీజ్ డౌన్లోడ్ రేడియో సురభి యాప్ అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ www.radiosurabhi.com అండ్ ఎంజాయ్ యువర్ ప్లేలిస్ట్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న సాంగ్ తో మనం బ్యాక్ వద్దాం.

చాలా చక్కగా ఉంటుంది ఈ పాట. సో ఈ రోజు ఇప్పుడే ఒక కాల్ వచ్చిందండి, అండ్ కాలర్ వాళ్ళ పాప బర్త్డే ఈ రోజు. సో టుడేస్ బర్త్డే ఈజ్ ఎక్స్ట్రా స్పెషల్ బికాస్ దే ఆర్ సెలబ్రేటింగ్ అ బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ హూ ఈస్ నాట్ జస్ట్ సమ్స్ డాటర్ బట్ అ లిటిల్ బండిల్ ఆఫ్ హ్యాపీనెస్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. మే యువర్ బ్యూటిఫుల్ స్మైల్ ఆల్వేస్ స్టే ద సేమ్, మే యువర్ డ్రీమ్స్ కీప్ గెటింగ్ బిగ్గర్. So everyone, let's make some noise, shower her with lots of love and wishes our birthday princess an amazing year ahead. Happy birthday to Hania from parents Raghu and Renu and little sister Arshi. Let's hear for the song.

0: the greatest. Thank you, brother. Thank you, thank you, thank you. నేను ఇప్పుడు కేక్ కట్ చేస్తాను.
1: ఏంటి ఇప్పుడా పొద్దున పొద్దున్నే?
0: అవును, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ తిన్నాను, కేక్ తింటాను.
2: ఔ గ్రోస్.

0: ఏంటి మొత్తం బేకరీ కట్ చేస్తావా?
1: ఇప్పుడు నాకు 21 ఏళ్ళు, అందుకే 21 కేక్లు.
0: హ్యాడ్ మ్యాన్ సార్, మీరు కేక్స్ కి క్యాండిల్స్ కి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. క్యాండిల్స్ అమ్మ 21 ఉండాల్సింది.
1: కానీ క్యాండిల్స్ తినలేంకా?
0: లాజిక్ కరెక్ట్, కానీ లెక్కలే తప్పు. 20 కేక్స్ ఉన్నాయి
1: తెలుసు,

పుట్టిన రోజు అంటేనే చిన్నప్పుడు బాగా అనిపించేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డే ఎలా చేస్తామో తెలియదు కానీ ఎవరైనా ఇంటికి పిలిస్తే వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఏం గిఫ్ట్స్ ఉన్నాయని ఫస్ట్ అవి ఓపెన్ చేసే ఉన్న ఆనందం అసలు దేనిలో రాదు కదండి. అసలు చైల్డ్హుడ్ మెమరీస్ ఆర్ ది బెస్ట్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. సో ఇప్పుడు ఒక మంచి పాట అండి, కాలర్ రిక్వెస్ట్ చేశారు, ఆ పాట వేద్దాం. ఎంజాయ్.

కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే ఇది జస్ట్ వెంటనే కాదు కదండి, దే క్రియేట్ అ హోల్ మూడ్ కదండి, అలా పాట అది ఇప్పుడు విన్నది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫాలో మంచి సాంగ్ కూడా చెప్పానండి, ఇట్స్ ఎవర్ గ్రీన్ సాంగ్, వెన్ ఇట్స్ అ బ్యూటిఫుల్ నైట్ ఎస్పెషల్లీ రాత్రి పడితే ఒక మ్యాజికల్ కెమిస్ట్రీ లా అనిపిస్తుంది. వెంకటేశ్వర శ్రీదేవి గారు ఆన్ స్క్రీన్ ది మీ అందరికి అర్థమై ఉంటుంది పాట చెప్తున్నాను, నైట్ బ్యూటిఫుల్ నైట్ బ్యూటిఫుల్ ఈవినింగ్ అండ్ దెన్ వెంకటేష్ గారు శ్రీదేవి ఆన్ స్క్రీన్ అంటే నీకు అర్థమై ఉంటుంది ఈ పాట అన్నది. సో సో హోప్ యూ లైక్ ఇట్. జాము రాత్రి సాంగ్, శ్రీదేవి గారు ఎలిగెన్స్ అండ్ వెంకటేష్ గారు చామ్ అండ్ దట్స్ ఎవర్గ్రీన్ మెలడీ, పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో లెట్స్ ట్రావెల్ బ్యాక్ టు దోస్ బ్యూటిఫుల్ మ్యూజికల్ నైట్స్ విత్ దిస్ ఎవర్గ్రీన్ క్లాసిక్. థ్యాంక్స్ టు ద కాలర్ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ సాంగ్, దిస్ రియల్లీ అ బ్యూటిఫుల్ సాంగ్.

ఓకే ఓకే ఓకే, నాకు తెలిసి ఈ సాంగ్ చాలా బాగుంటుంది, చాలా మెలోడియస్ అని చెప్పి. బట్ ఈ టీ టైంలో నేను మిమ్మల్ని పడుకోబెట్టాలనుకోవట్లేదు. నెక్స్ట్ కాలర్ వచ్చేసి మంచి పాట ఒకటి చెప్పారండి, మెగాస్టార్ చిరంజీవి గారిది. అనగానే మీరు అనుకుంటారో రామ చిలకమ్మ ఆ పాట అయితే నాకు అదే గుర్తొస్తుంది ఫస్ట్ చిరంజీవి గారు అంటే, బట్ అది కాదు పాట. ఇప్పుడు మంచి సాంగ్ సో 80s and 90s తెలుగు సినిమా లవర్స్ రెడీ టు గో బ్యాక్ ఇన్ టైమ్ అండి. హియర్ కమ్స్ ఎవర్ గ్రీన్ సాంగ్ శుభలేఖ ఓన్లీ ఫర్ యూ. So caller, I hope you are happy.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దియర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
7: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
8: సో మీకు ఎలా ఉందండి డాలస్ లో? అసలు ఎక్కడ ఎలా ఉందో ప్రపంచం నాకు తెలియదు, కానీ అసలు గ్లోబల్ వార్మింగ్ ఏంటో మా అట్లాంటాలో అయితే సెప్టెంబర్ లో ఇంత ఎండలు ఉండడం అన్నది ఫస్ట్ టైం అండి ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో ఇక్కడ 25 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు అదే అన్నారు చాలా ఏళ్ళు అయింది ఇలా సెప్టెంబర్ లో ఇంత ఎండలు ఏంటి. 95/100 హ్యూమిడిటీ అయితే విపరీతంగా ఉంది, అది భయంకరంగా ఉంది. ఇండియా ఇంకా బెటర్ అనిపిస్తుంది ఇక్కడ కంటే. సో ఈ ఇంత ఎండల్లో ఒక మంచి వాన పాట విందామా? కాలర్ ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు, మనందరూ ఫుల్ గా ఇంకా రెయిన్ డాన్స్ చేద్దాం.

మళ్ళీ ఉంది కదండి సాంగ్. సో ఇప్పుడు ఈ పాట ఎప్పుడు గుర్తొచ్చాయంటే చాలా చాలా మెమరీస్ ఉంటాయి. లైక్ ఐ సెడ్, ప్రతి ఒక పాటకి ఒక స్టోరీ ఉంటుంది, దానికి ఒక వెనకాల ఒక మెమరీస్ ఉంటాయి అన్నట్టు కదా. సో హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్. యూఆర్ లిస్నింగ్ టు రేడియో సిరిపి 107.9 ఎఫ్ఎం SG3 సాంగ్స్ లైక్ హోమ్. స్టే ట్యూన్ బికాస్ యర్ ఫేవరెట్ సాంగ్ అండ్ ఫేవరెట్ ఆర్జే సునీ ఇస్ రైట్ హియర్ విత్ యూ. ఇలాంటి మంచి సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సిరిపి యాప్ ఆర్ విజిట్ www.radiosirupi.com and please do call 972-636-1966 to request your favorite songs. Again, 972-636-1966. Thank you.

బ్యూటిఫుల్ సాంగ్ అండి. బట్ ఈ మూవీలో సిస్టర్స్ బాండ్ అయితే సూపర్ గా చూపించాడు, చాలా బాగా అనిపిస్తుంది. అది చెప్పేది కూడా పిల్ల పల్లవి మంచి యాక్షన్, అసలు మొత్తం అందులో మునిగిపోతుంది అనుకుంటా. క్యారెక్టర్ అయితే ఎంత బాగా చూపించాడో చాలా బాగా చెప్తుంది. ఆ పిల్ల చెప్పడం కూడా వాళ్ళ క్యూట్ గా చెప్తుంది, ఇంకా అక్కడిని పంపించేసారా ఇంకా నన్ను కూడా తొలేద్దామని చూస్తారా అన్నది. దట్ ఇస్ సో ట్రూ, యూజువల్లీ చెల్లెలకి అలాగే అనిపిస్తుంది. సో ఇట్స్ రియలీ నైస్ అండి. మూవీ ఎవరైనా చూడండి, తప్పకుండా చూడండి. అందులో ఆ పాట అయితే సూపర్ హిట్, వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే, చాలా బాగుంటుంది ఆ పాట. క్రీమ్ బిస్కెట్ వేసింది అని, అసలు క్యూట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కాలర్ మంచి సాంగ్ ఒకటి డెడికేట్ చేశారండి. సో చూద్దాం, ఒక అందరు ఇంకా ఈ పాటతో ఇంకా లేచి డాన్స్ చేయాల్సిందే.

ఇది కదా సాంగ్ అంటే చాలా రోజులు అయింది ఇలాంటి సాంగ్స్ అన్ని విని అసలు ఈ ఇలాంటి మాస్ బీట్ అంటే ఇంకా తెలుగుకి మనకి ఎవరు మించలేరండి. ఎంత చాలా బాగుంటుంది డాన్స్లకైనా దేనికైనా. ఈ మధ్యకాలం ఫోక్ సాంగ్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అసలు వాటిలో కూడా డాన్సులు చాలా చేస్తారు. ఇన్స్టాలో రీల్స్ అవన్నీ చేసేవాళ్ళు కూడా ఫోక్ డాన్స్లు అవన్నీ చాలా బాధలు వచ్చింది. అదొక ట్రెండ్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కాలర్ డెడికేట్ చేస్తున్నది సాంగ్ అయితే, ఇది యాక్చువల్ చెప్పాలంటే ఒకప్పుడు ఆర్తి పట్నాయక్ సాంగ్స్ చాలా చాలా హిట్ అండి, మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో అందులో ఒక సాంగ్ ఇప్పుడు రీమిక్స్ గా వచ్చింది రవితేజ గారిది, అది వినేద్దాం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: Hello listeners, you are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఈ కార్యక్రమం ఎందుకు, డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 9726361966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండి. మీరు ఇప్పుడు వింటుంది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. ఇప్పుడు నేను పాట పెట్టబోయేది పవన్ కళ్యాణ్ సాంగ్ అండి. అందరికి నచ్చిన హీరో, మన 100% 500% అని చెప్పొచ్చు. బట్ దాని ముందర ఒక చిన్న క్వశ్చన్, మీకు ఎంతమందికి మీ అందరికి టీ అంటే ఇష్టం అండి? టీ తాగుతారా లేకపోతే కాఫీ తాగుతారా? బికాస్ ఆయన టీ లవర్. నాకు ఈ పొద్దున్న అవని, సాయంత్రం అవని, రాత్రి అవని ఎన్నిసార్లు అయినా తాగుతాయనో. టీ అంటే ఇది డిహైడ్రేట్ అవుతుంది, నీళ్ళు బాగా తాగాలి అంటారు, బట్ ఇట్స్ మై ఫేవరెట్. అండ్ ఇప్పుడు మన టైం వచ్చేసి ఇక్కడ అర్జెంటల్లో 3 o'clock అయింది, ఇంకా ఇది టీ టైం. సో ఇక మంచి పాట పవన్ కళ్యాణ్ సాంగ్ తో మనం స్టార్ట్ చేద్దాం ఇంకా.

ఆయన యాడ్యూట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆ విధంగా చేయబెట్టుకుని వెనకాల నెక్ మీద ఇలాగానే చేయడం అవంతాను అసలు సూపర్ అంటే ఆయనది వేరే యూనిక్ గా ఉంటుంది స్టైల్ అంతా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కాలర్ ఒక మంచి సాంగ్ రిక్వెస్ట్ చేశారండి, అతను ఎవరో కాదు, స్టైల్ అంటే యాటిట్యూడ్ అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అంటే ఇమీడియట్లీ గుర్తొచ్చేది ఎవరు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కదా. సో మహేష్ బాబు ఫ్యాన్స్ రెడీయా? సో ఇప్పుడు నేను కాలర్ కోసం శ్రీనివాస్ గారి కోసం ఒక పాట పెట్టినానండి, లెట్స్ ఎంజాయ్ ది స్టైల్ స్వాగ్ అండ్ మ్యాజిక్ ఆఫ్ మహేష్ బాబు గారు.

హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండి. అసలు చెప్పాను కదా ఇంతకు ముందే, అసలు మాస్ సాంగ్ మనకి ఎవరు ఇంకా బీట్ చేయలేదు, అంత బాగుంటాయి. ఇంకా కాళ్ళు నిలవవు ఇలాంటి పాటలు వింటాయి కదా, అసలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ సాంగ్ ఇంత మంది మనం విన్నాం కదా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అందరు పెద్ద పెద్ద స్టార్స్ విన్నాం. ఇప్పుడు మన ప్రభాస్ డార్లింగ్, ప్రభాస్ గారి పాటలు వినకపోతే ఎలాగ, ఒక మెలోడియస్ సాంగ్ తో మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు వినండి అందరు.

టీ తాగుతూ సరదాగా మంచి మెలోడియస్ సాంగ్ వినేశారా అండి. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ మంచి పాట, ఇది ఎవరు కాలర్స్ ఎవరు నాకు రిక్వెస్ట్ చేయలేదు. దిస్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో నాకు యూజువలీ మా సాంగ్స్ అవన్నీ డాన్స్ సాంగ్స్ వింటే ఇంకా నేను నచ్చిపోతాను. నాకు ఇప్పుడైతే కావాల్సిన పాట ఇది. సో డ్రైవ్ చేసిన వాళ్ళందరికీ ఈ మంచి పాట మీకోసం డెడికేషన్.

అంతే కదా అల్లు అర్జున మాటరా అసలు టాప్ లేచిపోతే అసలు అంత బాగా డాన్స్ చేస్తారు ఆ ఎనర్జీ ఏంటి ఊపేంటి ఆ డాన్స్ ఏంటి అసలు జూనియర్ ఎంజీ అనుకోవచ్చు చాలా బాగా చేస్తారు నాకైతే నేనైతే పిచ్చర్ ఫేవరెట్ నాకైతే పిచ్చర్ ఫేవరెట్ సో డాన్స్ చేసే వాళ్ళందరికి అనిపిస్తుంది అనుకుంటా ఆయన బాగా నచ్చుతారు ఆయన పాటలు ఓన్లీ డాన్స్ అవన్నీ కాకుండా అంటే కాంబినేషన్ ఆఫ్ పాటలు డాన్స్ దాని తర్వాత ఆయన యాక్షన్ కామెడీ రేస్ గురం అయితే మా పిల్లలు కూడా ఇప్పుడు కూడా ఒక 20 సార్లు చూసి ఉంటారేమో ఇంకా ఎన్నిసార్లు వేస్తా చూస్తుంటారు సో కామెడీ కూడా ఉంటుంది ఎంత బాగుంటుందో ఆయన మూవీస్ అయితే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఒక మంచి సాంగ్ చేస్తున్నారండి సో మీ అందరికి ఐ థింక్ యూ విల్ లైక్ ఇట్ దిస్ ఇస్ నాట్ ఎనీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ నా సాంగ్ I hope you all will like it.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. Also offer catering because their food is so irresistible.
7: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
13: చందు, మరి వండనా?
12: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
13: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
12: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
14: Hello listeners, you are listening to Radio Surabhi 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Sunita is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలస్యం ఎందుకు? డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండి. మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. సో ఇప్పుడు ఇప్పటి వరకు కాలర్స్ ఏవైతే సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తానన్నారో, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. చాలా బాగా చేస్తున్నారండి, మంచి మంచి సాంగ్స్ అన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వచ్చేసి అది నేను వేస్తున్నాను. అది ఎందుకంటే మాకు ఇక్కడ అట్లాంటాలో ఐ థింక్ మాకు వర్షం పడేటట్టు ఉంది. సో ఆ ఊపులో ఒక పాట వేసుకుందాం.

0: perfect girl.
1: నాకు ఇలా బల్లిటూరు సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారికి కాఫీ ప్లాంటేషన్ ఉండేది. సో బేసిక్ గా అప్పుడు అవి రిమోట్ ఏరియాలో లైట్లు ఉండవు రాత్రిపూట. ఇప్పుడు కదా ఫోన్లు, అప్పుడైతే ఫోన్ కూడా ఉండే కానీ ఐ థింక్ ఇప్పుడు కూడా మనం ఆ రిమోట్ విలేజెస్ కి వెళ్తే ఆ ఏరియాకి వెళ్తే మనకి ఫోన్లు కూడా బంద్ చేయవు. ఒక్కోసారి అనిపిస్తుంది అన్ని వదిలేసి హ్యాపీగా జస్ట్ పల్లెటూరులోనే ఉందామా, ఒక 2-3 డేస్ ఉందామా అన్నట్టు అనిపిస్తుంది. చూడండి, చూడాలి, ఈసారి ట్రై చేయాలి, ఫోన్ లేకుండా బతకగందా లేదా అన్నది. నెక్స్ట్ ఇప్పుడు మంచి సాంగ్ అండి, రిక్వెస్ట్ చేస్తారు కాలర్. సో మీ అందరి కోసం నేను

చాలా బాగుంటుంది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఇవన్నీ ఎన్నిసార్లు విన్నా విన్నా అనిపిస్తుంది. బట్ యూజువల్లీ డ్రైవ్ టైంలో ఎలాంటి పాటలు వింటారండి మీరంతా? స్లో సాంగ్స్, మా సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్, ఎలాగా? నాకైతే అంటే ఇట్స్ అ కాంబినేషన్ అండి. మరి 7 to 8 hours ఉంటే అన్ని అన్ని రకాలు వింటాం. యూజువల్లీ 1 to 2 hours అని అన్నా కూడా నాకు కొంచెం ఫాస్ట్ బీట్, ఫీల్ గుడ్, కొంచెం స్లో సాంగ్స్, మెలోడియస్ సాంగ్స్ కొంచెం తక్కువే, బట్ బాగా ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్స్ పెడుతుంటాను అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంకేవే పెడతావు, కొన్ని హిందీ, కొన్ని తెలుగు, అన్ని రకాలు పెడతాను. బట్ మాస్ సాంగ్స్ అయితే పెడతానండి, నాకు కంపల్సరీ, నాకు ఇష్టం బాగాను. సో ఐ థింక్ ఎవరికైతే డాన్స్ ఇష్టం ఉంటుందో వాళ్ళందరూ రిలేట్ అవుతారు అనుకుంటారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి నేను పెట్టబోయేది డ్రైవ్ లో ఉన్న పాట, వన్ ఆఫ్ ద సాంగ్ నేను వింటుంటాను యూజువల్లీ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు. విని ఎంజాయ్ చేద్దాం.

ఇప్పటిదాకా విన్న సాంగ్స్ లో ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది, నేను ఒకవేళ నా ప్లే లిస్ట్ లో ఉంటే పాట ఎలాంటి పాట వేస్తాను అన్నది కదా, మీకు అర్థమై ఉంటుంది. సో ఎనీవేస్, ఇప్పుడు నెక్స్ట్ పాట కాలర్ మంచి మెలోడియస్ సాంగ్ అండి, ఇది ఎవర్ గ్రీన్ సాంగ్. సో మీ అందరికీ నచ్చుతుంది, వినేతాను.

ఈ పాట వింటే నా గుర్తొస్తుంది. నేను చిన్నప్పుడు నాకు పాట పాడమని చెప్పారు. సో ఒక అన్నయ్య ఏంటంటే మేము అపార్ట్మెంట్ లో ఆయన పాట పాడారు. ఈ పాట వాడు పక్క నుంచి ఆ పాట వస్తుంది, ఆ రాగం వస్తుంది కదా, ఆ రాగం చెప్పారు. దానికోసం ఎన్ని ప్రాక్టీసెస్ చేశాను. గణేష్ పూజకి వాటికి చేస్తారు కదా ఫంక్షన్స్, అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ లో ఈ పాటకి నేను సైడ్ ఓకల్ ఇచ్చాను అనమాట. సో ఇప్పటికి నాకు ఈ పాట వింటే అదే గుర్తొస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాట వచ్చేసి మన సమంత ఫ్యాన్స్ అండి, మీ అందరికి తెలిసిందే, తనకి ఇప్పుడు ట్విన్స్ కూడా అంట. సో సమంత ఫ్యాన్స్ గెట్ రెడీ, మీ అందరి కోసం మంచి సాంగ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
4: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
5: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే.
6: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
1: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: mix.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam, putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ డే అండి, ఎందుకంటే మన రేడియో సురభిలో మంచి అమేజింగ్ ఆర్జే గారి బర్త్డే ఈ రోజు. టుడే ఈజ్ అ వెరీ స్పెషల్ డే బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ అ వండర్ఫుల్ వాయిస్, అ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండ్ అన్ అమేజింగ్ ఆర్జే. అసలు ఆవిడ చూసిన తర్వాత ఫస్ట్ టైం నేను చూశాను జులై నాడు. ఐ ఫెల్ట్ సో గుడ్, ఎందుకంటే తన చాక్చక్యం, ఎలా మాట్లాడుతుంది, తన పర్సనాలిటీ, ద వే షీ లిసన్, ఐ మీన్ తను ఎలా అయితే లిసనర్స్ తో మాట్లాడి వాళ్ళతో ఎంగేజ్ చేసి చేస్తుందో అది చూస్తుంటే అసలు రోల్ మోడల్ అనిపించింది నాకు. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ విత్ కల్పన గారు ఆర్జే. సో వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ డియర్ ఆర్జే కల్పన గారు. మీ వాయిస్ తో ఉన్న బాండ్, మీ ఎనర్జీ అండ్ ద వే యూ కనెక్ట్ విత్ లిసనర్స్ ఇస్ ట్రూలీ స్పెషల్ అండి. ఈ స్పెషల్ డే మీ లైఫ్ లో ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్, హ్యాపీనెస్, సక్సెస్ అండ్ వండర్ఫుల్ మూమెంట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఆల్వేస్ కీప్ షైనింగ్, keep smiling and keep spreading your positive vibes through your magical voice. Once again, happy birthday Kalpana garu from all of us. Lots of love, happiness and best wishes. Meekosam ee party dedicate chestunnanu.

ప్రపంచంలో టాలెంట్ ఎంత ఉందండి జనాలకి? అసలు పొద్దున్న లేవగానే అసలు అంటే పాడే, ఇప్పుడు పాటగా అయిపోదాం అంటే సింగర్లు అయిపోలేము, డాన్సర్స్ అయిపోలేము, కానీ కొందరు టాలెంట్ అంటే మాటలు కూడా ఎంత బాగా మాట్లాడతారంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే అబ్బా నేను ఇలా మాట్లాడితే బాగుంది కదా అనిపిస్తుంది కొందరు చూస్తే. సో అలా ఎన్నో రకాలు ఉంటాయి, పక్క వాళ్ళు చూసి నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది. అలా ఏజ్ తో ఏం సంబంధం లేదు, మనం ఎన్ని ఏళ్ళైనా కూడా ఈవెన్ ఇఫ్ వీఆర్ లైక్ 80 years old, ఐ థింక్ వి స్టిల్ హ్యావ్ అ రూమ్ టు నో గ్రో మోర్ అండ్ మనం ఇంకా నేర్చుకోవాలి. ఒకవేళ మనలో లేనిది వాళ్ళు చూసి ఒకవేళ వీఆర్ హ్యాపీ, మనం నేర్చుకున్న తప్పేం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వచ్చేసి మంచి సాంగ్ ఎవరు మన లిసనర్స్ ఐ మీన్ కాలర్ ఒకరు రిక్వెస్ట్ చేశారండి, మంచి సాంగ్ చాలా బాగుంటుంది, రొమాన్స్ తో పాటు వైబ్ ఉంటుంది, వైబ్ తో పాటు మనకి డాన్స్ కూడా ఉంటుంది. అలా సాంగ్స్ ఎక్కడ ఉంటాయండి అంటే రొమాన్స్ అండ్ దెన్ డాన్స్ రెండు కలిపి సాంగ్ అంటే ఇదేను జాన్వీ కపూర్ ఫ్యాన్ అంట. సో వినేదామా?

ఇది మధ్య మధ్య సాంగ్స్ ప్లే చేస్తున్నాను కదా, మరి ఇప్పుడు మాస్ సాంగ్ ఒకటి విందామండి. మన మాస్ మహారాజా సాంగ్స్ వినకపోతే ఎలాగా, చాలా బాగుంటుంది ఈ సాంగ్. సో ఈ సాంగ్ లో మ్యూజిక్, రిథమ్, లిరిక్స్ అన్ని కలిసి ఒక ఫ్రెష్ రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేస్తుంది. సో వాల్యూమ్ పెంచండి, వరీస్ పక్కన పెట్టండి, మన హార్ట్స్ ని మ్యూజిక్ తో జుమ్ జుమ్ మాయా చేద్దామా. హియర్ వి గో, జుమ్ జుమ్ మాయా ఫర్ యు ఆల్.

మంచి నాటి సాంగ్ వినేసాం కదండి, ఇప్పుడు ఒక మెలోడియస్ సాంగ్. అంటే కొన్ని సాంగ్స్ వింటుంటే మన మైండ్ ఆటోమేటిక్ గా పీస్ఫుల్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది కదా. అవుట్ సైడ్ వరల్డ్ ఎంత బిజీగా ఉన్నా మన లైఫ్ లో ఒక హాట్ కాఫీ, ఇయర్ ఫోన్స్, హాట్ కాఫీ అవని టీ అవని, నాకైతే టీ, ఇయర్ ఫోన్స్ అండ్ బ్యూటిఫుల్ మెలోడీ చాలండి, మూడ్ కంప్లీట్లీ చేంజ్ అయిపోతుంది. సో లిజనర్స్, గ్రాబ్ యువర్ కాఫీ, సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్. లెట్ దిస్ మెలోడియస్ సాంగ్ టేక్ యూ బ్యాక్ ఇన్ టు అ బ్యూటిఫుల్ లిటిల్ వరల్డ్. ఎంజాయ్ ద మెలోడియస్ సాంగ్ అండి. ఇది డెడికేట్ చేసి ఒక కాలర్ డెడికేట్ చేశారు వాళ్ళ వైఫ్ కి. చాలా మంచి సాంగ్, అన్ని అందరూ విని ఎంజాయ్ చేద్దాం.

ఎలా ఉందండి మన మ్యాట్నీ సునామీ షో? హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ అవర్ కాలర్ సాంగ్స్. లిసనర్స్, మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా వినాలి అనుకుంటున్నారా? అయితే రేడియోసురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఎంజాయ్. సో అగైన్ ప్లీజ్ కాల్ 972-636-1966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండి, అండ్ ఎంజాయ్ ద నెక్స్ట్ సాంగ్. బై.

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పటిదాకా నువ్వు చేసినావు నీకు ఎన్ఎస్ఈ ఆఫర్ లెటర్లు
0: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: You're listening to Radio City 107.9 FM HD3, Sounds Like Home. Stay tuned because your favorite songs and your favorite RJ Smita is right here with you. మీ ఫేవరెట్ సాంగ్స్ అండ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే ఇక ఆలస్యం ఎందుకు, డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆర్ విజిట్ www.radiosurabhi.com అండ్ ప్లీజ్ కాల్ 9726361966 టు రిక్వెస్ట్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఎంజాయ్ అండి. సో మీరు ఇప్పుడు వింటున్నది జస్ట్ ఒక రేడియో షో కాదు, మీ మెమరీస్ కి సౌండ్ ట్రాక్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ సాంగ్స్ అండి. చాలా బాగా మంచి మంచి సాంగ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు కాలర్స్ అందరూ. సో ఇవి ఒక మంచి సాంగ్ వినేసి దేని తర్వాత మళ్ళీ వద్దాం.

ఇందులో మన మధ్యలో లేకపోయినా కూడా అదే టాకింగ్ అబౌట్ ద స్టార్స్ అండి. అసలు కొన్ని మన మన వచ్చింది లేకపోయినా కూడా మనకి చాలా గుర్తొస్తారు వాళ్ళ ఇన్నోసెంట్ ఫేస్ కానీ వాళ్ళ న్యాచురల్ బ్యూటీ కానీ, అసలు చాలా మంది కాపాడుకున్నారండి దాంతో. సో దివ్యభారతి గారికి మన హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ అండ్ దిస్ వన్ ఇస్ ఫర్ ఆల్ ది ఎవర్గ్రీన్ సాంగ్ లవర్స్ అండ్ దివ్యభారతి ఫ్యాన్స్ అవుట్ దేర్. ఎంజాయ్ ద మెలడీ అండి, ఎంజాయ్ ద నాస్టాల్జియా అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్ ఆఫ్ కన్యాకుమారి.

ఇండస్ట్రీ అండి, ఓల్డ్ సాంగ్స్ ఆర్ గోల్డెన్ సాంగ్స్ అని చెప్పి ఇప్పుడు కూడా వింటున్నాం అంటే కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే నేను హమ్ చేస్తుంటానో నేను పాడతానో తెలియదు కానీ నా పిల్లలు కూడా అదే పాడుతూ ఉంటారు. సో మా అమ్మ అప్పుడప్పుడు అడుగుతుంది అదేంటే నువ్వు పాడిన పాటలు వాళ్ళు పాడుతున్నారు వాళ్ళకెలా తెలిసింది అంత పాత పాటలు అని. సో నేను ఇలా హమ్ చేస్తుంటారు కదా అలాగా ఓల్డ్ ఈస్ గోల్డ్ అనేది చాలా బాగుంటాయి సాంగ్స్. కానీ రీసెంట్ డేస్ లో కూడా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ చాలా మంది కాబట్టుకున్నది ఈ సాంగ్ పరిచయం ఇలా అని, అసలు మేల్ అయినా ఫీమేల్ అయినా అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారు ఈ సాంగ్ కి. సో ఒక కాలర్ ఇది రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళ కోసం డెడికేట్ చేస్తాను పాట.

చెప్పాను కదండి రీసెంట్ డేస్ లో కూడా చాలా బాగుంది మంచి మంచి పాటలు ఉన్నాయని చెప్పి దిస్ వన్ ఆఫ్ దెమ్ అండి. చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దిస్ సాంగ్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ప్లే లిస్ట్ లో వినబోయే పాట అంటే ఒక బ్యూటిఫుల్ మెలడీ, ఒక బ్యూటిఫుల్ మెమరీ అండ్ అబౌవ్ ఆల్ ఒక లెజెండరీ హీరోయిన్ గుర్తొస్తానండి, శ్రీదేవి గారు. ఇంకెవరో కాదు, స్క్రీన్ మీద ఆమె ప్రెజెన్స్ కి ఒక మ్యాజిక్ ఉండేది, ఆ ఎక్స్ప్రెసివ్ ఐస్, ఆ గ్రేస్ఫుల్ ఎక్స్ప్రెషన్స్, ఆ ఇన్నోసెంట్ స్మైల్, హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని ఒక జనరేషన్ కి చూపించిన స్టార్. ఒక జనరేషన్ ఏంటి, తరతరాలుగా చూపించిన స్టార్. ఇప్పుడు కూడా నా పిల్లలు కూడా అడిగితే వాళ్ళు అదే అని అంటారు. ఈ జనరేషన్ వాళ్ళు కూడా జెన్జీ కూడా అన్షూర్ వాళ్ళకు, ఇంకా ఇది చూపిస్తే ఆమె వీడియోస్ చూపిస్తే ఖచ్చితంగా తన గ్రేస్ కి పడిపోతారు. సో ఇప్పుడు తన కోసం తనని గుర్తించుకుంటూ ఒక పాట ఉంది, మంచి పాట, కాలర్ స్వాతి గారు రిక్వెస్ట్ చేశారు తన కోసం ఈ పాట.

ఓకే లిసనర్స్, నాకు చాలా బాధగా ఉంది. టైం ఫ్లైస్ వెన్ యూఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైం. ఇప్పటికి మన మ్యాథ్యూ సునామీ షోలో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్, మెమరీస్, స్మైల్స్ అండ్ కొంచెం మన స్టోరీస్ కూడా షేర్ చేస్తున్నాం కదా. మీ టైంలో కొంతసేపు నాతో కలిసి ట్రావెల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. రేడియో అంటే జస్ట్ సాంగ్స్ కాదు, ఇట్స్ అ ఫీలింగ్. ఒక సాంగ్ మన మూడ్ ని చేంజ్ చేయవచ్చు, ఒక మెలోడీ ఒక మెమరీని గుర్తు చేయగలదు, అండ్ సమ్ టైమ్స్ ఒక ఆర్జీ వాయిస్ కూడా మన డేలో ఒక స్మాల్ స్మైల్ కి రీజన్ అవ్వచ్చు. సో ఐ హోప్ నాది కూడా నేను చెప్పుకోవాలి కదా, నా షో మీకు నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వేర్ ఎవర్ యు ఆర్, కీప్ స్మైలింగ్, కీప్ ఎంజాయింగ్ మ్యూజిక్ అండ్ కీప్ స్ప్రెడింగ్ పాజిటివ్ వైబ్స్. దిస్ ఈస్ యువర్ ఆర్జే సునీత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ షోలో నెక్స్ట్ మెలడీతో, నెక్స్ట్ బ్యూటిఫుల్ మెమరీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ అండ్ కీప్ లిసనింగ్. బై బై లిసనర్స్, లవ్ యూ ఆల్. ఇప్పుడు ఒక మంచి పాట విని సెన్ ఆఫ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
1: Istilamma vayanam puchukunti vayanam. Ee shravana masallo mee radio surbhi meeku andistundi kotta sambaralu. Maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru. Meeku vayanam ivvadaniki, mee vayanam puchukodaniki. But with a different twist. Intinta surbhi. Mee mee intiki raavalani meeru anukunte, mee aahvanani tinyurl.com/surabhilakshmiki pampinchandi. Or email to admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Moreland Drive, South Lake, Texas. 817-819-8888.
4: IndiaToday.com. 20 years ago, mem US move ainappudu, evaina pandagalu vaste, mukhyanga Ugadi, Sankranti lantivi. Traditional ga celebrate chesukodaniki kavalsina vastulu dorikeve kadu. Edo ala kaani chese vallam. And then today, India lo kanna ikkade mana pandagalu mana style lo jarupukone happy days ki transition ayyam. Manaki kavalsina groceries daggara nunchi pooja samanlu, puvvulu, evaina, you name it, we got it. And that too, just one stop shop, from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

Hello, hello, hello. Good evening and welcome to Surabhi Detour with me, Rajeshwari. Meetho paatu ee roju sayankalam 7 gantala daaka untaru. Why am I here on a Tuesday? Ivala guruvaram kaadu kachithanga, but nenu enduku vachanu endukante maa Kalpana is still on leave, on vacation kabatti. I am here to fill in for her show. And ee roju maa Kalpana birthday, so Kalpana ki wishing her a very, very happy birthday. ఇప్పుడు ఇప్పుడు వెంటనే తను వినకపోవచ్చు మన షో తనకి తెలియకపోవచ్చు, కానీ వెనవర్ షీ లిసన్స్ టు దిస్ షీ విల్ డెఫినెట్లీ గెట్ టు నో దట్ వి విష్ హర్. కాబట్టి విషింగ్ హర్ అ వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. వీఆర్ మిస్సింగ్ హర్ డెఫినెట్లీ టుడే, అండ్ వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? మీ వీకెండ్ ఎలా గడిచింది? వీక్ ఎలా మొదలైంది? హౌ ఆర్ థింగ్స్ గోయింగ్ విత్ యూ? లెట్స్ టాక్. ఐ హ్యావ్ సమ్ సాంగ్స్ ఇన్ మై మైండ్. ఇవాళ సాయంకాలం కొన్ని మంచి పాటలు, మిక్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి నా మైండ్ లో, కొన్ని కొత్త కొన్ని పాత, అన్ని కలిపి వినేద్దాం. మీరే విన్నాలనుకుంటున్నా అఫ్కోర్స్ మీరు కాల్ చేయొచ్చు. ఎందుకని? ఎందుకంటే ఇది డ్రైవ్ టైం కాబట్టి. డ్రైవ్ టైమ్ ఇస్ యోర్ టైం కాబట్టి కాల్ మీ. మై లైన్స్ ఆర్ ఓపెన్. 9726361966 ఫర్ యూర్ రిక్వెస్ట్ అండ్ డెడికేషన్స్.

0: Radio Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు వడ ఏ టు బి ఎక్స్క్యూడ్ స్పెషల్ తాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ అంకి బని టిక్కా, చమి కవా పరాటా.
6: ఏంది బ్రో గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
6: India vellalemora nenu
4: ippudu India endukura
6: munnattunchi okate panti nopira India kelli treatment cheyinchukovalsinde.
0: Mana Telugu dentist at your service. Dallas Smiles Dental and Orthodontics tho appointment book chesi life ni easy cheyandi. Kids ki, adults ki regular ga checkups tho paatu deep cleaning, crowns, bridges, extractions, Invisalign implants and many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వేరు చేస్తావంటే ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
11: Tiring work hours ki okate solution. Radio Surabhi America lo telugu lestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.
13: रेडियो सुरभी 107.9 एफएम HD3 सुरभी डिटोर कार्यक्रम लो कुंचों गैप्स वस्तुन्नाय मीकु क्षमिंचाली. वी आर फिगरिंग आउट सम इश्यूज. माकु कॉल चेसि चेप्पारु संबडी दट सम ऑडियो प्रॉब्लम्स वस्तुन्नाय मीरु विंटू उंटे अनी. सो वी ट्राइंग टू फिगर दट आउट, ट्राइंग टू फिक्स दट. मीकु कनुक इप्पुडु ऑडियो बाने विनिपिस्ते दयचेसि कॉल चेसि लेट अस नो, और इफ यू फेस डिफिकल्टी आल्सो डू लेट अस नो. I hope you are all set and ready to go. And manam break digirlo unnam kabatti oka chaala rojula tarvata vinipinche ee paata vintu ala commercial break loki velli ila vachesayindi. I'll be waiting to talk to you on this side of the world, and you're tuned in to Surabhi Detour with me, Rajeshwari. Kalpana is still on vacation, so I am trying to fill in for her. Hopefully ikkada nunchi difficulties solve ayipoyayi anukundam.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istilamma Vainam, Putsukunti Vainam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? I have. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ ఇన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
4: Amma, Saturday movie?
5: Mm-mm, Manapadi class.
4: Amma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu paddhin cheppu.
4: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాగోత్సవం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
3: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: చెప్పండి సార్, వాట్ యు లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ and many more. Swadeshi, because originals never fade.
8: Nallantu tella chira appappo arachakam.
9: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening me next on Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.

Okay, finally I am back. Hopefully with all the issues fixed. And again, welcome back to Surabhi Detour. ఈ రోజు సాయంకాలం మా కల్పనకి బదులుగా నేను మీతో మాట్లాడటానికి వచ్చాను. నా పేరు రాజేశ్వరి. 7 గంటల దాకా నేను మీతో ఉంటాను. అండ్ ఈ మంగళవారం సాయంకాలం కొన్ని మిక్స్ అప్ సాంగ్స్ ని అనుకున్న పాటలైతే మీకు వినిపిస్తూ వెళ్తున్నా అనుకోండి, కాకపోతే మాటలే మాట్లాడలేకపోయాను ఇప్పుడు కాసేపటి దాకా. బట్ నౌ మాట్లాడుకుందాం. Lots and lots is happening around the world. దానికన్నా ముందర అసలు దాలస్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, వాట్ వీ షుడ్ బి అవేర్, అది కదా మనకి ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ విల్ టాక్ అబౌట్ ఆల్ దాట్. అండ్ అన్నిటికన్నా ముందు మనం ఆల్రెడీ 2 గంట కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మీరందరూ డ్రైవ్ చేస్తూ ట్యూన్ ఇన్ అయి ఉంటారు కాబట్టి అసలు డాలస్ లో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. ఓకే ఓకే ఇష్క కనబడుతుంది, నాట్ సో గ్రేట్ నాట్ సో బ్యాడ్. సో ఇట్ ఈస్ మీడియోకర్ ట్రాఫిక్. అంటే ది మోస్ట్ ఫేమస్ రౌట్స్ ద 75 సౌత్ అండ్ 75 నార్త్ ఆల్వేస్ చాలా చాలా జామ్ ప్యాక్డ్ గా ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ద 35 నార్త్ అండ్ 35 సౌత్ కూడా బిజీ రోడ్స్ కనిపిస్తున్నాయి. ఒక ఇన్సిడెంట్ కనబడుతుంది నాకు ఆన్ 35 అండ్ దట్ ఈస్ అబౌట్ ఎ డిజేబుల్డ్ వెహికల్. 35 సౌత్ వ్యాలీ వ్యూ లేన్ దగ్గర అది ఒక రైట్ లేన్ ని బ్లాక్ చేస్తుంది. అండ్ దాట్స్ కాజింగ్ లిటిల్ ట్రాఫిక్ జామ్ దిస్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఇస్ ద 635 సైడ్ అండ్ ఆల్సో ఆన్ ద 35 సైడ్. ఆ రెండు ఎందుకంటే ఆ జంక్షన్ దగ్గర అయింది అది. అట్లాగే 30 ఈస్ట్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. సో 2 లెఫ్ట్ లేన్స్ ఆర్ బ్లాక్డ్. ఆల్సో ఆన్ 20 వెస్ట్ దెర్ ఇస్ అ స్టాల్డ్ 18 వీలర్ విచ్ ఇస్ ఆల్సో blocking a couple of lanes. So ivi tappa major incidents ekkada levu thankfully, but there is definitely a little bit of traffic. So వెకేషన్ తర్వాత లాంగ్ వీకెండ్ తర్వాత వచ్చారు కదా అందరూ. సో డెఫినెట్లీ అందరూ బహుశా ఆఫీసులకి వెళ్ళుంటారు. ఇవాళ లేట్ ఈవినింగ్ వరకు కూడా మీటింగ్స్ ఉండింటాయి. సో మేబీ ఇఫ్ యూఆర్ హిటింగ్ ద రోడ్ నైక్ లైక్ రైట్ నౌ, డెఫినెట్లీ సంథింగ్ యూ వాంట్ టు కన్సిడర్. ఆల్సో కొన్ని క్లోజ్డ్ డ్యూ టు స్పెషల్ ఈవెంట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. దెర్ ఈస్ అ స్పెషల్ ఈవెంట్ కమింగ్, మీ అందరికి తెలుసు, ఐఎమ్ షూర్ యూ మస్ట్ బి ఫాలోయింగ్. ఆ స్పెషల్ ఈవెంట్ కి సంబంధించి కొన్ని రోడ్ క్లోజర్స్ ఉన్నాయి. ఇట్స్ అ క్లస్టర్ ఆఫ్ రోడ్ క్లోజర్స్, విల్ టాక్ అబౌట్ దట్ ఇన్ జస్ట్ అ లిటిల్ బిట్. అది ఆబ్వియస్లీ డౌన్ టౌన్ ఏరియాలో ఉంది. ఓకే సో లెట్స్ టాక్ మోర్. మన డాలస్ కి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ముందు మనం మాట్లాడుకుందాము. వినాయక చవితి వచ్చేస్తుంది, నాట్ వెరీ ఫార్, శ్రావణ మాసం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక 2 రోజుల్లో. సో వినాయక చవితికి మరి ఇండియా బజార్ ఇస్ బ్రింగింగ్ యూ కిడ్స్ ఆంటర్ప్రెన్యూర్ కార్నివాల్. అండ్ యాక్చువల్లీ దట్ ఈస్ డన్, దట్ హ్యాపెండ్ ద సాటర్డే. అండ్ దే ఆల్సో హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫెస్టివిటీ రిలేటెడ్ ఫెస్టివల్ రిలేటెడ్ కలెక్షన్ ఫర్ గణేష్ చతుర్థి. ఈ పండక్కి ఈ రాబోయే వినాయక చవితికి మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు గణేష 15 inches బిట్వీన్ August 31st అండ్ September 11th వరకు కూడా మీరు ప్రీ బుక్ చేయొచ్చు. యూ కుడ్ ఆల్సో విన్ ఎక్సైటింగ్ ప్రైజెస్ ఇంక్లూడింగ్ ఏ రోబోట్ వాక్యూమ్ అండ్ అప్ టు 75 inch స్మార్ట్ టీవీ ఆర్ ఈవెన్ iPhone 17 Pro. సో గో అహెడ్, బీ పార్ట్ ఆఫ్ దిస్ at India Bazaar. Okay, manam next inka maatladukune mundara inko manchi paata vinesi vachesayandi. What would you like to listen? Ivala em vinalanukuntunnaru? I am going to play this one of the emitaru viral songs. Ee madhya mari chaala chaala popular ga vastunna viral song undi kabatti I also enjoy listening to this song. So ee paata vinesi vachesayandi. This is to all the Surya fans.

అదండి సంగతి. నాకేం చెప్తున్నారంటే ఏం పర్వాలేదు, ఒకవేళ ట్రాఫిక్ లో రేపు ఇరుక్కున్నా సరే మంచిగా రేడియో సర్వీ వింటూ పాటలు వింటూ ట్రాఫిక్ ఎంజాయ్ చేస్తామని సుధా గారు చెప్తున్నారు. సో హోప్ ఇఫ్ యూ మీకు కూడా ఒకవేళ ఆఫీస్ లో ఖచ్చితంగా రండి, రావాలి, ఏం పర్లేదు, మనకేం పర్వాలేదు, మనకేం ఇంపాక్ట్ ఉండదు అని అంటే మీరు వెళ్లాల్సి వస్తే డెఫినెట్లీ జాగ్రత్త వహించండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. Take all the necessary precautions. So, September 9th, 10th tariku, GOP convention is coming to Dallas. As all of you know, American Airlines Center lo and Republican Party is expecting more than 20,000 people because idi vaalla first midterm convention style event and President Trump is expected to give the final address on Thursday. Alright, so daniki sambandhinchi inka marini vivaralu manam indaka maatladukundamani cheppan kada. So, నావిగేటింగ్ ఎట్లాగా అంటే ఒక క్విక్ లుక్ ఎట్ ద స్కెడ్యూల్ చూస్తే ఈచ్ డే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్లూడ్ 2 ప్రోగ్రామింగ్ బ్లాక్స్ అనమాట. సో 4 to 6 ఒకటి, 6 to 10 ఒకటి. అండ్ ట్రంప్ ఇస్ స్కెడ్యూల్ టు స్పీక్ డ్యూరింగ్ ద ఫైనల్ అవర్ థర్స్డే 8 to 9 PM. ట్రంప్ విల్ బి స్పీకింగ్ అండ్ స్పీకర్ టైమ్స్ మే చేంజ్ అండ్ ఆర్గనైజర్స్ కుడ్ యాడ్ మోర్ నేమ్స్ టు ద లైన్అప్. లాస్ట్ మినిట్ లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నావిగేషన్ ఎట్లాగా ఈ ఏరియాకి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాట్స్ విక్టరీ పార్క్ స్టేషన్ విల్ బి క్లోజ్డ్ ఈ ఈవెంట్ టైంలో. సో నోట్ దాట్ ఆల్సో. మీరు ఒకవేళ అటువైపు డాట్ తీసుకుంటే కనుక, అండ్ దెన్ రైట్ షేర్ డ్రాప్ ఆఫ్స్ అండ్ పికప్స్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్సైడ్ ద సెక్యూర్ జోన్. అండ్ డాలస్ పోలీస్ అండ్ ఫెడరల్ ఏజెన్సీస్ విల్ బి మేనేజింగ్ ద ట్రాఫిక్ అండ్ ట్రాన్సిట్ అరౌండ్ ద ఏరియా. అండ్ ఇఫ్ యూ వర్క్ ఇన్ విక్టరీ పార్క్, ఆఫీషియల్స్ రికమెండ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇఫ్ పాసిబుల్. అది సంగతి. అండ్ ఆల్సో మీరు కనుక ఆల్రెడీ టికెట్స్ తీసుకుని ఈవెంట్ కి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే చాలా నీట్ ప్లాన్ కూడా రిలీజ్ చేశారు ఆర్గనైజర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ యూనో జనరల్ అడ్మిషన్ టికెట్స్ వాళ్ళకి. You get to park for free. Lone Star Park, Grand Prairie lo meeru free parking cheyochu. And me confirmation email photo ID teeskunu velthe you will be showing your credentials from 1 PM onwards. And akkada GOP Express bus untundi. Every 10 minutes ki oka bus untundi, beginning at 2 PM. And gates of course poddune 10 AM ki open chestaru, but parking is first come first served. Ee sangathi. And what can you take okavela velthe? మీరేమేమి తీసుకెళ్లాలి ఏంటి, అండ్ ప్రొటెస్ట్ కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవి కూడా మనం మాట్లాడదాం ఇంకొక మంచి పాట తర్వాత. ఇప్పటి చాలా మంచి మెలోడియస్ సాంగ్, చాలా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత నేను వింటున్నా, మీకు వినిపిస్తున్నా కూడా. ఎవరికైనా ఈ సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966.

వెల్కమ్ బ్యాక్ టు సుర్భి డిటూర్. మనము బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి కాసేపు మాట్లాడుకుని బ్రేక్ అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. సో యూర్ లిస్నింగ్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. ఇవాళ కల్పనకి బదులుగా నేను వచ్చాను, ఎందుకంటే కల్పన వెకేషన్ లో ఉంది కాబట్టి జస్ట్ ఫిల్లింగ్ ఇన్ ఫోర్ కల్పన. బట్ ప్లీజ్ డూ విష్ హర్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, బికాస్ టుడేస్ కల్పనాస్ బర్త్డే. వచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ వీ షుడ్ సెలబ్రేట్. అండ్ అది సంగతి అయితే, నేను లాస్ట్ వీక్ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ డూయింగ్ ది షో ఆ రోజు ఐ అనౌన్స్డ్, బికాస్ దట్ వాజ్ ద డే వీ యాక్చువల్లీ రిలీజ్డ్ అనమాట ద కొత్త ఫీచర్ యాప్ లో. రేడియో సిర్పి ఐఓఎస్ యాప్ లో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ న్యూ ఫీచర్ ఫర్ కార్ప్లే. వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, ఎందుకంటే ఒకసారి ఇంకా మీరు కనెక్ట్ అయిపోయారంటే జస్ట్ అలా వేరే యాప్స్ మీరు ఎలా అయితే వాడతారో కార్ లో, సో ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ ఫ్రీక్వెన్సీ యూర్ ఆన్, యూ జస్ట్ నీడ్ టు కనెక్ట్ యువర్ యాప్ అండ్ దెన్ దట్స్ ఇట్ డన్. సో వీఆర్ హోపింగ్ టు సీ అండ్ హియర్ ఫ్రమ్ యూ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి కార్ప్లే అండ్ హౌ ఆర్ యూ లైకింగ్ ఇట్, ఎనీథింగ్ దట్ యుర్ నాట్ లైకింగ్, ఎనీథింగ్ దట్ యుర్ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్, డెఫినెట్ గా ఫోన్ చేసి చెప్పండి 972-636-1966. వుడ్ లవ్ టు టేక్ యువర్ ఫీడ్బ్యాక్. మనం బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ అయిపోయిన తర్వాత వెంటనే కలుసుకుందాం. డోంట్ గో ఎనీవే, స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ది వే టిల్ 7 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. సో నెక్స్ట్ పాట వినిపించే ముందర ఒక చిన్న ప్రశ్న మీ అందరికి, చిన్న ఆలోచన. ఎప్పుడైనా నోటీస్ చేశారా, ఒక ముగ్గులు పెట్టేటప్పుడు కానీ, ముగ్గులు చూసేటప్పుడు కానీ, వీడియో ఎవరన్నా తీసి పెట్టారనుకోండి, ఆ వీడియో లైక్ ద కనెక్టింగ్ ద డాట్స్, ఆ వీడియో చూసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా కలరింగ్ చేసేటప్పుడు కానీ, ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఒక తెలియని కామ్నెస్ వస్తుంది మెంటల్ గా. ఎందుకని? డ్యూ నో వై? 9726361966.

సో ఎందుకు ఎందుకు అలా ఉంటుంది? చుక్కలు పెట్టినప్పుడు, చుక్కల నుంచి అలా రంగోలి ముగ్గు వేస్తూ ఉన్నప్పుడు అది చూసినా గానీ ఆర్ వేసినా గానీ చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. ఎందుకని? ఎందుకంటే అపరెంట్లీ బ్రెయిన్ కి ఆర్డర్ గా ఉండడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అపరెంట్లీ. సో డాట్స్ అన్ని అలా కనిపించినప్పుడు ఒక అన్సర్టనిటీ కనిపిస్తుంది కదా. సిమెట్రిక్ గా ఉన్నా సరే చాలా సార్లు అవి ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో వెన్ దట్ హ్యాపన్స్ యాక్చువల్లీ డాట్ టు డాట్ ఆ కనెక్షన్ ఒక ప్యాటర్న్ లో వెళ్తే దెర్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ ఇన్ టు ద డ్రాయింగ్. ఆ ప్రిడిక్టబిలిటీ ఉన్నా సరే జనరల్ గా అయితే ప్రిడిక్టబిలిటీ ఉన్న చోట ఒక చిన్న బోరింగ్ ఆస్పెక్ట్ వస్తుంది. కానీ ఇన్ దిస్ కేస్ డెఫినెట్లీ ఆ బోరింగ్ ఆస్పెక్ట్ రాదు. సో ఈవెన్ దో దెర్ ఈస్ అ ప్రిడిక్టబిలిటీ, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే ఫైనల్ గా ఎట్లా కనపడుతుంది ఇది చూద్దాం అని. అందుకే మీరు నోటీస్ చేస్తే ద వీడియోస్ దట్ షో ఈ రంగోలీ ముగ్గులు వేయటం అనే ఆ వీడియోస్ చూస్తే గనక మనం అదలా ఫైనల్ గా ఎట్లా వచ్చింది చూడాలి అనే వరకు చూస్తాం మనం టు ద ఎండ్ జనరలీ. ఐ మీన్ అట్లీస్ట్ ఐ డూ దట్. సో ఐఎమ్ అస్యూమింగ్ మెనీ పీపుల్ think similar way and అనుకుంటూ నేను ఈ మాట చెప్తున్నాను. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, దేర్స్ అ హోల్ థియరీ బిహైండ్ ఇట్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. 9726361966. డిడ్ యూ ఆల్సో ఫీల్ లైక్ దట్? మీకు అలా అనిపిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్ దిస్ ఈవినింగ్? ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు లిసన్ కాల్ చేయండి, బికాస్ దిస్ ఇస్ డ్రై టైమ్ విచ్ ఇస్ యోర్ టైమ్. సురభి డిటూర్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి ది డోర్. సో ఇందాక మనము ఒక్కసారి మళ్ళీ వైండ్ అప్ చేసేద్దాం ఆ టాపిక్ మనం మాట్లాడేసుకుని. వి నీడ్ టు కవర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అబౌట్ ది ట్రాఫిక్ అండ్ ద సిచ్యువేషన్ అండ్ ది యాంటిసిపేషన్. రేపు ఎల్లుండి రెండు రోజులు జరగబోయే మెగా మెగా మెగా హ్యూజ్ ఈవెంట్ లో అట్లీస్ట్ దట్స్ ది యాంటిసిపేషన్. సో అక్కడ కొన్ని విషయాలు ఒక్కసారి క్విక్లీ. సో ది అప్కమింగ్ జీఓపీ కన్వెన్షన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ టుమారో Wednesday and Thursday, September 9th and 10th at American Airlines Center. If any of you have already purchased the general admission tickets, then definitely they have some clear instructions. You can park for free. Lone Star Park, Grand Prairie lo meeru free ga park cheyochu, and then bring your confirmation email ID, and of course don't forget the photo ID, and watch out, be prepared and be very very cautious when you're attending this event. Get your credentials with you, and akkada oka GOP express bus untundi, you can board it. It will be leaving in waves every 10 minutes 2 PM nunchi, and gates open at 10 AM. Parking ochi first come first served. And then this is a huge event which people are expecting. More than 20,000 people are expected here. Idi first midterm convention style event avabothundi kabatti, and especially President Donald Trump is expected to give the final address on Thursday. Kabatti Thursday it's going to be even more anedi oka anchana. అండ్ ప్రతిరోజు కూడా 2 బ్లాక్స్ లో ప్రోగ్రామింగ్ జరగబోతుంది, 4 to 6 PM అండ్ 6 to 10 PM. And DART's Victory Park station will be closed during the event. Ride share, drop-offs, pickups will not be allowed inside the secure zone. Dallas police and federal agencies will be managing the traffic and transit around the arena. So watch out for that. If you work in Victory Park, definitely they are recommending to work from home. And road closures or traffic closures, unna streets ochi Houston Street, Victory Avenue, Northfield Street, Novitski Way, and Piney Street. These are around the American Airlines Center ni surround chese areas. What you can bring is you can, they are recommending you to leave your bag at home. But if you need to bring one, they are saying bring a clear bag not larger than 12 by 12 inches, a small clutch not larger than 5 by 7 inches. All attendees have to go through the Secret Service screening before entering the arena. Protests are expected, kabatti locations inka finalize kaledu, but they're expecting that Democrats and allied groups plan to hold fundraisers and other events to counter the convention with their own message. And this includes a city hall demonstration to reject hate and support worker protections, criminal justice reform, and human rights. Dallas Police, Secret Service, and other local and federal agencies will be coordinating the security. And the speakers lineup in Dagemana Matakunam. Of course, President Trump will be speaking on Thursday. Senator Ted Cruz will be speaking, Attorney General Ken Paxton, House Speaker Mike Johnson. Also expect Governor Greg Abbott to be speaking. Dallas Mayor Eric Johnson will be speaking. Attorney General Todd Blank will also be speaking. A lot of other, there is a lineup of speakers. And this could also change. అదే విషయం. సరే మరి మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్లే ముందర, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటా ట్రెండ్ అంటే ఒక ఒక ఏమంటారు, ఒక రెట్రో స్టైల్ కి సంబంధించిన ట్రెండ్ అనమాట ఇది. ఈ రెట్రో స్టైల్ ఏ టైం ఫ్రేమ్ అనేది నేను డైరెక్ట్ గా చెప్పకుండా మీకు నేను ఒక పాట వినిపిస్తా, ఆ పాట చెప్పాలి మీకు ఇది ఏంటి అనేది, ఏంటి ట్రెండ్ అని మీరు చెప్తారు కదా నాకు. ఓకేనా? 972-636-1966. You tell me what is that trend going on right now.

బై దే దే ఆర్ యూజింగ్ ఏఐ ఏఐ యూజ్ చేసి ఇమేజెస్ మళ్ళా ఒక రెట్రో స్టైల్లో ఒక ఒక దశాబ్దం అనమాట ఇది దే హావ్ గాన్ టు వన్ టైమ్ ఫ్రేమ్ అండ్ దాట్స్ వాట్ ఐ వాంట్ యూ టు టెల్ మీ ఏ టైం ఫ్రేమ్ అయిండొచ్చు అని బికాస్ నేను ఆ టైం ఫ్రేమ్ కి సంబంధించి మీకు నేను పాటలు వినిపిస్తున్నాను కాబట్టి ఐఎమ్ 100% షూర్ యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్ అని హియర్ ఇస్ ద నెక్స్ట్ సాంగ్ ఒక ఏంటంటే ఈ టైం ఫ్రేమ్ లో ఎక్కువగా చిరంజీవి పాటలు వచ్చే అవకాశం అయితే ఉంది కానీ నేను ట్రై చేస్తున్నాను ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ నాట్ టు ప్లే ఓన్లీ చిరంజీవి గారి పాటలు బట్ ఐ విల్ ట్రై ఎంతవరకు నేను వేరే వేరే పాటలు కూడా వినిపించే ప్రయత్నం చేయగలను ఎందుకంటే ఆ టైం అంతా కూడా ఎక్కువ హిట్ సాంగ్స్ అవే ఉన్నాయి అన్నమాట అది విషయం అందుకు ఓకే సో హియర్ యు గో ఇది కూడా ఇప్పుడు నేను వినిపించే పాట కూడా అదే టైం ఫ్రేమ్ లోది ఆ డెకేడ్ లోదే ఇది చూద్దాం ఇఫ్ యుల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ డెకేడ్ ఈస్ దిస్ 972-636-1966

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్యూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
11: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

అదండి సంగతి. సో కాదు, ఇట్ ఈస్ నాట్ 90s, ఇట్ ఈస్ ది 80s దశకం. సో సుగత గారు ఏమన్నారంటే, నాకు సుగత గారికి ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. అంతకు ముందు మనం విన్న కోకిల సినిమా పాట అది 80s-90s అని, ఆవిడ అది 90s అనుకున్నారు, నేనది 80s ఏమో అనుకున్నాను. బికాస్ బోత్ ఆర్ రైట్, బికాస్ దెర్ ఇస్ వన్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వికీపీడియా ఏమో 89 అని చెప్తుంది, దేర్ ఇస్ అనదర్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ 89 మూవీస్ లిస్ట్ లో కోకిల సినిమా చూపిస్తుంది. బట్ దెన్ ఇఫ్ యూ లుక్ అప్ ఫర్ కోకిల మూవీ యాజ్ ఈస్, అది 90s అని చూపిస్తుంది అదనమాట. బట్ ఎనీవే కస్ప్ అనుకుందాం పోనీ. బట్ యా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 80s ఎరా. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది 80s కి సంబంధించి ఒక రెట్రో లుక్, అండ్ చాలా మంది AI యూజ్ చేసి వాళ్ళ ఫోటోస్ అవన్నీ, ఒకప్పుడు డిఫరెంట్ గా ఉండేది మన ఫోటోలు వేరే వాళ్ళు మార్పు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు విత్ AI వి ఆర్ డూయింగ్ ఇట్ బై అవర్సెల్వ్స్. దట్స్ అ ఫన్ పార్ట్. బట్ ఎనీవే, ఆ 80s రెట్రో లుక్ ఫోటోస్ చాలా మంది, ఇట్స్ గోయింగ్ వైరల్ రైట్ నౌ కదా. దట్స్ ద ట్రెండింగ్. ఐ డోంట్ నో హౌ యూ వుడ్ డూ ఇట్, బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, ఇట్స్ డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టు థింక్ అబౌట్ ద 80s లుక్. సో నేను ఆ 80s టైం ఫ్రేమ్ నాకు గుర్తురాగానే కొన్ని పాటలు మైండ్ లోకి వచ్చినాయి అనమాట. సో ఐ థాట్ ఐల్ ప్లే దోస్ ఫర్ యూ. ఎనీవే, ద లాస్ట్ ఫ్యూ మినిట్స్ మనం ఆ పాటలు వింటే కాసేపట్లో పాటల పల్లకి కార్యక్రమంలో శ్రీనివాస్ గారు వచ్చేస్తారు. ఎలాగూ మిమ్మల్ని ఒక మంచి పాత పాటల తోటలోకి తీసుకెళ్లిపోతారు కాబట్టి ఇది ట్రాన్సిషన్ సెగ్వే లాగా కూడా పనికొస్తుందన్న ఉద్దేశంతో ఇలా అనమాట. సో నేను నెక్స్ట్ ఇంకో పాట వినిపిస్తున్నా, ఇది కూడా 80s ఎరాకి సంబంధించిన పాట. ఎంతమందికి ఈ పాట గుర్తుందో నాకు తెలియదు, కానీ ఈ పాట నాకు చాలా గుర్తుంది. ఇది చిన్నప్పుడు, ఐ డోంట్ రిమెంబర్ నా ఏజ్ ఎంత తెలియదు, కానీ వెరీ ఇట్స్ ఫనీ దట్ ఈ పాట చాలా ఎక్కువగా మేము మా ఫ్రెండ్స్ గ్రూప్ ఉండేది, అందరు కూర్చొని ఈ పాట అట్లా. కొన్ని పాటలు ఉన్నాయి అలాంటి వాటిలో, ఇది కూడా ఒకటి. పాడుతూ ఉంటే మా అమ్మ వచ్చి బాసిత కొట్టేది అనమాట, ఎందుకంటే పాట వింటే అర్థమైపోతుంది అంత చిన్న వయసులో ఏంటి పాటలని. బట్ ఎనీవే, ఎంజాయ్ ద సాంగ్ అండ్ లెట్ మీ నో ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై ద మూవీ నేమ్. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు.

Yes, that was Vicky Dada. Vicky Dada cinema nunchi Nagarjuna and Juhi Chawla meda picture chesina paata adi. So nenu indake cheptunna ante I think I was about like what 10 years around 19 years unnanemo appudu. ఎప్పుడు చూసినా ఇంట్లో ఈ పాటలు కొన్ని ఉండే ఒక సెట్ ఆఫ్ సాంగ్స్ ఇవన్నీ పాడుతుంటే మమ్మ కొట్టేది ఏంటది ఏం పాటలు ఉన్నాయి వాళ్ళేమో పవన్ సంగీతం నేర్పించి అవి పాడుకోమంటే మేము పాడేవాళ్ళం. ఎనీవే సో దట్స్ కొంత దిస్ సో మచ్ నస్టాల్జియా అసోసియేటెడ్ టు సచ్ సాంగ్స్ అండ్ రాజ్ కోటి సంగీతం ఆఫ్ కోర్స్ దట్స్ వై ద ట్యూన్ ఇస్ సో క్యాచీ అండ్ లిరిక్ చెప్పాలా ప్రత్యేకంగా మళ్ళీ ఎవరు రాశారని ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ వేటూరు గారు జానకి గారు. అండ్ యాక్చువల్గా నాకు డౌట్ ఏంటంటే ఈ పాట బాలు గారు పాడలేదేమో మనో పాడారేమో అని నాకు అనిపిస్తుంటుంది. అక్కడక్కడ చాలా విరుపులు ఉంటాయి అవి మనో గారి వాయిస్ లాగా అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు వెరిఫై టు మేక్ షూర్ ఇట్ ఇస్ బాలు గారు అవునా కాదా అని మై డౌట్ ఇస్. అంటే వింటున్న దాన్ని బట్టి నాకైతే మనో పాడారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎనీవే సో దేర్ ఇస్ వన్ మోర్ అట్లాంటి ఇంకొక నాస్టాల్జియా నేను మీకు వినిపిస్తాను. ఇప్పుడు వినిపించే ఈ పాట యాక్చువల్గా నాకు కరెక్ట్ గా గుర్తుంటే ఇది హిందీ మూవీ ఉండాలి. నేను అనుకుంటున్న పాట ఇది అని అనుకుంటున్నాను. నేను ఇది హిందీ మూవీ ఉండాలి. ఈ పాట హిందీ ఏం సినిమా ఏ పాట అండ్ హూ వాజ్ దట్ సూపర్ స్టార్ ఆర్ దట్ యునో ఫర్ జనరేషన్స్ షీ హాస్ బీన్ లైక్ యునో ద ఫేవరెట్ ఫర్ మెనీ మెనీ మెనీ మెనీ పీపుల్. హిందీలో ఎవరా హీరోయిన్, తెలుగులో ఎవరా హీరోయిన్ కాల్ చేసి చెప్పండి 972-636-1966. సినిమా పేరు చెప్తే కూడా నేను ఎక్సైట్ అయిపోతాను. ఎస్ కాల్ మీ right now.

దట్ వాజ్ సచ్ ఎ వేవ్ ఆ టైంలో. తేజాబ్ సినిమా నుంచి మాధురి దీక్షిత్ ఆఫ్టర్ దిస్ షీ బికేమ్ ది షైనింగ్ స్టార్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ కదా. ఎనీవే, లాట్ ఆఫ్ మెమరీస్ అసోసియేటెడ్ ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు థింక్ అబౌట్ ఈ ఎయిటీస్, ఎస్పెషలీ ద ఎయిటీస్ ఎరా, బికాస్ ఇంకా చాలా దట్ వాజ్ జస్ట్ ద టైమ్ ఫర్ మీ ఎస్పెషలీ గెటింగ్ ఎక్స్పోజర్ టువర్డ్స్ మ్యూజిక్ కానీ సినిమాలు కానీ అట్లాగా. అండ్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ఫేస్ అండ్ లాట్ ఆఫ్ మెమరీస్. బట్ yes, as you are saying, నాకు కూడా చాలా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఈ పాటలు వింటే. ఓకే, మనం ఇవాళ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి అదే దశకం నుంచి మరి చాలా సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారు, కాబట్టి ఒక్క పాట తోటి ఇవాళ కార్యక్రమాన్ని కంక్లూడ్ చేసేయచ్చు మనం. సో నా తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి 7 to 9 o'clock శ్రీనివాస్ గారు వచ్చేస్తారు. ఆయన పాటల పల్లకి కార్యక్రమంలో హీఈస్ గోయింగ్ టు టేక్ యూ త్రూ ఎన్ అమేజింగ్ రైడ్ ఆఫ్ మ్యూజిక్. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ షో. అండ్ నేను మళ్లీ మిమ్మల్ని గురువారం కలుసుకుంటాను. అండ్ యూ ఆల్ హ్యావ్ అ ఫెంటాస్టిక్ రెస్ట్ ఆఫ్ ద ఈవినింగ్. అండ్ మర్చిపోకండి, రేపు ఎల్లుండి చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది డాలస్ డౌన్ టౌన్ ఏరియాలో. సో అటువైపు ట్రావెల్ ఉండి, అటువైపు వర్క్ ఉండి, అటువైపు వెళ్లవలసిన పరిస్థితి వస్తే వాచ్ అవుట్ ఫర్ ద వార్నింగ్స్, వాచ్ అవుట్ ద చెక్ ద ట్రాఫిక్ అండ్ మేక్ ష్యూర్ జస్ట్ ఇన్ కేస్ ఎక్కడైనా డీటోర్స్ లో ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే మేక్ ష్యూర్ యూర్ ప్రిపేర్డ్. అండ్ ఆఫ్ కోర్స్ రైట్ నౌ యూ హ్యావ్ Radio Surabhi app with the CarPlay on. So I'll see you again on Thursday. Stay happy, stay peaceful, stay fit and stay positive. Signing off, Rajeshwari, with this another amazing number from the 80s retro.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com. America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
10: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్, మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్. విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ, ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్. స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్, ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్. జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
11: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. మీరు వింటున్నారు రేడియో సుర్బి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ మనం మొదటి గంటలో ఏం చేయబోతున్నాం అన్నది ఈ పాట విన్నాక మనం ఆలోచిద్దాం. బట్ 2 గంటలో ఏమి చేయబోతున్నాం అన్న దానికి నాంది ప్రస్తావనగా మనం ఇప్పుడు ఒక పాట వినబోతున్నాం. అన్నమయ్య సినిమా నుంచి అన్నమాచార్యుల వారి కీర్తనకి ఎంఎం కేరవాడి.